ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 18వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, జూలై నెల 9వ తేదీ, గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం నింగిని ముద్దెట్టుకుంటా బృందగాన వింటారు. రచనాశ్రీ రొక్కం కామేశ్వరరావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

0: ఇంతవరకు నారాయణ తీర్థ తరంగాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చింతన, వ్యాఖ్యాత శ్రీ యుఎస్ ప్రసాదరావు గారు.
1: కీడు తలపెట్టే ఆలోచనలు వద్దు. అందరూ సుఖసంతోషాలతో మనసారా కోరుకోవడం మన సంస్కృతి. స్వార్థం కోసమో అపోహలతోనో కోపంతోనో ఇతరులకు హాని కలిగించే ఆలోచనలు మనసులోకి రానియకూడదు. నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరో మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారనే అనుమానం సరికాదు. చెవులతో విన్నదాన్ని కాకుండా కళ్ళతో చూసినదాన్నే నమ్మాలి. ఇతరులను అనవసరంగా తప్పుపట్టడం, చాడీలు చెప్పడం, వారి లోపాలను ఎత్తిచూపడం మన వ్యక్తిత్వాన్ని దిగజారుస్తాయి. ముఖ్యంగా విద్యార్థి దశలో సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. అప్పుడే చదువుపై ఏకాగ్రత పెరిగి ఉజ్వల భవిష్యత్తు పొందే వీలుంటుంది. తోటి విద్యార్థుల పట్ల స్నేహంగా ఉండాలి. అలా కాకుండా వారిని ఇబ్బంది పెట్టడం, ఎగతాళి చేయడం తాత్కాలిక ఆనందాన్ని పొందవచ్చు ఏమోగాని అది వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది. ఒకరిని కించపరచడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపం పడినా ప్రయోజనం ఉండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది. ప్రతి మనిషిలోనూ బలాలు బలహీనతలు ఉండడం సర్వసాధారణం. ప్రతిభతో స్వశక్తితో ఎదిగిన వారు ఇతరులకు సహాయపడితేనే సమాజం గుర్తిస్తుంది. మనలోని లోపాలను బలహీనతలను సరిదిద్దుకోగలిగితేనే విజయపథం వైపు అడుగులు వేయగలుగుతాము. పిసినారతనము, బద్ధకము, అమాయకత్వం వంటి మానసిక బలహీనతలను అనుభవాలు గుణపాఠాల ద్వారా అధిగమించే అవకాశం ఉంది. మన దైనందిన జీవితంలో ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా మన జీవనానికి అభివృద్ధికి దోహదపడుతున్నారు. మనం తీసుకునే ఆహారము, మనం ధరించే బట్టలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు కర్షకులు, కార్మికుల శ్రమ ఫలితమే. అందుకే దేశానికి వెన్నెముక అయిన అన్నదాతలను, కష్టించి పనిచేసే కార్మికులను గౌరవించడం మన కర్తవ్యం. అలాగే దేశ సరిహద్దుల్లో ఎన్నో కష్టనష్టాలను ఓర్చి రేయింభవులు దేశ భద్రత కోసం పనిచేస్తున్న సైనికుల త్యాగాలను ఎప్పటికీ మరువరాదు. మంచి ఆలోచనలు, పరస్పర గౌరవము, సహానుభూతి ఇవే మనిషిని నిజమైన మహోన్నతిగా నిలబెడతాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో సహాయం కోసం తలడెల్తున్న వారిని చూసేటప్పుడు వారిని వెంటనే ఆదుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఫోటోలు, వీడియోలు తీయడంలో ఆసక్తి చూపడం అత్యంత శోచనీయం. కష్టంలో ఉన్నవారిని రక్షించడమే నిజమైన మానవత్వం. సంఘజీవైన మనిషి సమాజంలోని

0: ప్రతివర్గం సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు సాగితేనే మనిషిగా పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్నట్లుగా భావించాలి. ప్రమాదాల్లో గాయపడిన వారిని సమయానికి ఆసుపత్రికి చేర్చగలిగితేనే వారిని ప్రాణాలను కాపాడగలం. అందుచే వైద్యులను ప్రాణదాతలుగా గౌరవిస్తారు. అలాగే సృష్టిలోని ప్రతి జీవిపై దయా కరుణ చూపడం మన కర్తవ్యంగా భావించాలి. కొత్త విషయాలు నేర్చుకునే క్రమంలో అలాగే విద్యార్థి దశలో తెలియక పొరపాట్లు జరగవచ్చు. కానీ తెలిసి ఎవరికీ నష్టం కలిగించేలా ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం సమంజసం కాదు. విద్యార్థుల్లో అల్లరి, ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఎదుటి వ్యక్తి మనసు గాయపరచకుండా ముందుకు సాగితే అన్ని విధాలా సౌలభ్యంగా ఉంటుంది. సరదా కూడా హద్దుల్లోనే ఉండాలి. హద్దులు దాటితే సమస్యలు ఉత్పన్నమవుతాయి. అహంకారంతోనూ స్వార్థంతోనూ కక్ష సాధింపుతోనూ ఇతరులకు హాని చేయాలనుకోవడం సరికాదు. అది తాత్కాలిక సంతృప్తిని ఇస్తుందేమో కానీ కాలక్రమంలో పశ్చాత్తాపం మిగులుస్తుంది. ఎదుటి వ్యక్తులను బాధపడితే ఏదో రూపంలో దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది అనే భావన మనసులో కలిగితే మనలో బాధ్యతను మరింత పెంచుతుంది. అందుకే ఎవరికైనా కీడు తలపెట్టాలన్న ఆలోచన మనసులో ఎప్పటికీ రానియరాదు. ప్రేమ, దయా, కరుణ, పరస్పర గౌరవం, సహాయపడే మనస్తత్వం వంటి విలువలతో జీవించినట్లయితే మన జీవితం సార్థకమవుతుందనడంలో సందేహం లేదు.
1: చింతన విన్నారు. వ్యాఖ్యాత శ్రీ యుఎస్ ప్రసాదరావు గారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణాన్ని మనం కాపాడితే ఆ పర్యావరణం మనల్ని కంటికి రెప్పలా చూస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనుల్లో సమీకృత వ్యవసాయం ఆవశ్యకత, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.

ప్రధానంగా మనం గమనిస్తే గ్రామాల్లో కొన్ని కుటుంబాలు పూర్తిగా గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. సరే, వాళ్ళ పిల్లలు ఏదన్నా చదువుకొని మరి బయట ప్రాంతాలకి ఉద్యోగరీత్యా పోతున్నట్టు, కానీ కుటుంబం పరంగా భార్యాభర్త, అమ్మా నాన్న వీళ్ళంతా కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళల్లో కూడా ముఖ్యంగా సన్నా చిన్నకారు రైతులు మటుకు ఈ పంట మాత్రమే వేసి ఆ 2-3 ఎకరాల నుంచి వచ్చేటువంటి ఆదాయంతో జీవనం సాగిద్దామంటే కష్టం అవ్వచ్చు. పిల్లల చదువులకు కానీ ఇతర ఖర్చులకు కానీ ఇబ్బంది అవ్వచ్చు. దానికి తోడు మన వ్యవసాయం ఏమనో వాతావరణం మీద ఆధారపడి మనకు ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా పంట మాత్రమే వేసి మన దాని నుంచి వచ్చిన ఆదాయంతో బతుకుదామంటే మటుకు కష్టమే. కాబట్టి సన్నా చిన్నకారు రైతులు మటుకు, ఎవరైతే పూర్తిగా గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేస్తున్నటువంటి కుటుంబాలు, వ్యవసాయం అనేది ఎప్పుడూ కూడా సమీకృత వ్యవసాయం మాత్రమే చేయాలి. సమీకృత వ్యవసాయం అంటే పంట మాత్రమే వేసి పంట నుంచి దిగుబడులు తీసుకోవటం కాకుండా పంట వేస్తూ పంట నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు కానీ పంట నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు కానీ తిరిగి మళ్ళీ వేరే రకంగా ఉపయోగపడేలాగా ఏది వృధా కాకుండా మనం చూసుకునే విధంగా మనం సమీకృత వ్యవసాయం చేస్తాం. ఉదాహరణకి మనకి పశువులు పంటతో పాటుగా పెరటి కోళ్ళు, తీర ప్రాంతం కాబట్టి మనకి చెరువులు ఉన్నట్లయితే చేపల పెంపకం, ఇది కనీసం మనం చేసుకోగలిగినటువంటి సమీకృత వ్యవసాయం. వీటికి తోడు మనము బయట అమ్ముకోగలిగినటువంటి కొన్ని వ్యవసాయ

0: అనుబంధ వృత్తులు సంబంధించినటువంటి ఉత్పత్తులను కూడా మనం సిద్ధం చేయొచ్చు. ఉదాహరణకి వర్మీ కంపోస్ట్ సిద్ధం చేసినట్లయితే చాలామంది కొనుక్కుంటారు. అలాగే పుట్టగొడుగులు పెంపకం చేయబట్టి పుట్టగొడుగులను అమ్ముకోవటం కానీ, ఎండబెట్టి అమ్ముకోవటం కానీ, పొడి చేసి అమ్ముకోవటం కానీ మనం చేసుకోవచ్చు. దానికి తోడు మన పంట నుంచి వచ్చినటువంటి ఉత్పత్తుల్ని సరాసరి అమ్మకుండా వాటిని శుభ్రం చేయటం, గ్రేడింగ్ చేయటం, అలాగే వాటి మీద ఉన్నటువంటి పొట్టు లాంటివి తీసేయటం, వాటిని పిండిగాను లేకపోతే నూకగాను సిద్ధం చేసి సరాసరి మార్కెట్లోకి అమ్ముకోవటం. ఉదాహరణకి బెల్లం మనము సొంతగా తయారు చేసుకొని, బెల్లపు పొడిని తయారు చేసుకొని, లేదా బెల్లపు గుళికలను తయారు చేసుకొని వివిధ రకాల ప్యాకెట్లో మనం సిద్ధం చేసుకొని అమ్ముకోవటం. ఇలా మాట్లాడుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి పద్ధతులు, అనేక రకాలైనటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కానీ మనలో చాలా తక్కువ మంది మాత్రమే వీటిని సద్వినియోగపరుచుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చేసేటువంటి పంటల సాగుతో పాటుగా పశుపోషణ, ఈ పశుపోషణ కూడా ముఖ్యంగా భార్యాభర్త ఇద్దరు గనక ఒక 3-4 పాడి పశువులతోటి, అయితే 10 పాడి పశువులు కనుక చెయ్యగలిగితే వాళ్ళు ప్రతి నెల కూడా 50,000 తక్కువ కాకుండా ఆదాయం పొందడానికి అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ వాళ్ళు చెప్తామన్నారు. ఒక ఎకరాతోటి సూపర్ నేపేర్ లాంటి గడ్డిని పెంచుకుంటూ దానికి తోడు దాణాన్ని, అలాగే ఇతర రకాలైనటువంటి మరి పోషకాలని వాటికి అందిస్తూ మనం కనుక జాగ్రత్తగా పాడి పశువులు పోషణ చేయగలిగితే మంచి ఆదాయం మనం ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒకసారి వాతావరణం అనుకూలించకపోవచ్చు. వాతావరణం అనుకూలించకపోయినా సరే సమీకృత వ్యవసాయం చేసేటువంటి రైతు ఎప్పుడు నష్టపోడు. ఖచ్చితంగా అతన్ని ఏదొక ఉప ఉత్పత్తులు లేకపోతే ఏదొక వృత్తో, వ్యవసాయ అనుబంధ వృత్తో అతన్ని కాపాడుతూ ఉంటుంది. పంటలు నష్టం రావచ్చు, కానీ ఆ సంవత్సరం వేరే అతన్ని ఆదుకుంటాయి. అదిగాక ఎప్పుడైతే వాతావరణం అనుకూలించదో, పరిస్థితులు బాగలేవో, బెట్ట పరిస్థితులు ఉన్నాయో, వ్యవసాయ వృత్తుల నుంచి వచ్చినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. వాటిని మనము జాగ్రత్తగా కాపాడుకొని, వాటిని ప్రాసెసింగ్ చేసుకొని, వాటిని కనుక అమ్ముకోగలిగినట్లయితే మంచి ధరలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి దీనికి మనకున్నటువంటి అవకాశాలు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా పశుపోషణ చేసేటప్పుడు మరి పాల ఉత్పత్తి కాకుండా పాల నుంచి వచ్చేటువంటి వివిధ రకాల ఉత్పత్తులను సిద్ధం చేసుకోవటం, అలాగే పెరటకోళ్ల పెంపకం చేపట్టినట్లయితే తక్కువ ఖర్చుతోటి అదనపు ఆదాయం ఖచ్చితంగా మనకు వస్తుంది. కొన్ని రకాల పంటల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ కోళ్లను, ముఖ్యంగా పండ్ల తోటల్లో కోళ్లను వదులుతారు పొలాల్లోకి. అక్కడ పురుగు పుట్టర ఏమున్నా కూడా ఏరేస్తాయి అవి, వాటికి ఆహారం. అదికి తోడు మనకి ఈ పాములు గొడవ, ఈ భయాలు లేకుండా పోతాయి. అలాగే చేపల పెంపకం, మనకున్నటువంటి చిన్న చిన్న నీటి కుంటల్లో కూడా మనకి 4-3 నెలలు నీళ్లున్నా కూడా కొన్ని రకాల చేపలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద మనకి నిరంతరం ఆదాయం వచ్చే విధంగా మనము కూరగాయలు కూడా, ఆకుకూరలు కానీ, మామూలు కూరగాయలు కానీ రోజువారీ ఆదాయం వచ్చే విధంగా ఉన్నటువంటి కొన్ని సెంట్ల భూమిలో నీటి వస్తున్నట్లయితే చక్కగా పెంచుకొని మనం ఆదాయం పొందొచ్చు. అలాగే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎట్లా తగ్గించుకోవచ్చు? అనవసరం రసాయనిక ఎరువు మందులు కాకుండా మనం పెంచేటువంటి పశువుల నుంచి వచ్చేటువంటి పెండ గెత్తం, కోడి పెంట ఇట్లాంటివన్నీ కూడా వాడుకొని, అలాగే పంట వ్యర్థాలన్నింటినీ కూడా పశువులు మేతగా మార్చుకొని మనం ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగే సంవత్సరం పొడవునా కూడా కుటుంబ సభ్యులకి ఏదో ఒక పని ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటాం. పంట అంటే కొన్ని రోజులే పని ఉంటుంది, తత్మ రోజులు ఖాళీగా ఉంటాం. ఆ సమయంలో మనకు పని దొరకాలంటే ఇతర అనుబంధ వృత్తులను కూడా మనం చేసుకుంటూ ఉండాలి. దీనికి తోడు మన భూమి కూడా రక్షించబడుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, భవిష్యత్ తరాలకు కూడా మంచి బలవంతమైనటువంటి, సారవంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి భూమిని అందించడానికి అవకాశం ఉంటుంది. ఆలోచించండి, ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు ఇది ఆలోచించినట్లయితే ఖచ్చితంగా వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ వృత్తులను కూడా సమీకృత వ్యవసాయంగా కలిపి చేసుకుంటారని ఆశిస్తున్నాం.
1: సమీకృత వ్యవసాయం ఆవశ్యకత, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. వాతావరణం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. ప్రాంతంలో 1-2 చోట్ల వర్షం లేదా తేలికపాటి జల్లులు పడే అవకాశం ప్రముఖంగా ఉంది. భారీ వర్ష సూచన ఏదీ లేదు. ఈ ఉదయం నుంచి వచ్చే 48 గంటల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి వాతావరణ వివరాలు. ఈరోజు నుంచి

వచ్చే 4 రోజులు అనగా 12వ తేదీ వరకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఆంధ్ర తీరం వెలుపల బంగాళాఖాతంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఈరోజు రేపు ఈశాన్య బంగాళాఖాతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వీటి ఉధృతి 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిక. విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

రక్తదానం మహాదానం. రక్తదానం పట్ల అపోహలు విడనాడండి. రక్తదాతలను ప్రోత్సహించండి. ఒకరు ఒకసారి రక్తం దానం చేస్తే అది ముగ్గురు ప్రాణాలను కాపాడుతుంది. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు, రక్తదాతల ద్వారానే పరిష్కారం అవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని పొగాకు కంపెనీలకు హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికున్న అవకాశాలను ఇరువురూ చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల బీసీసీలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాదులో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్దితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట్ర పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వాములు సదస్సు నిర్వహించారు.

0: కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న 12 ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో డిజిటల్ కార్పొరేషన్కు పంపించాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్ళజోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. అక్కడ వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు భూమి హక్కులు కల్పిస్తూ పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొంటూ,
1: మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ సమస్య. మేము గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాదాపుగా 7.5 లక్షల పైచీలకు మా గ్రీవెన్స్ వచ్చినాయి. అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. అలాగే రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామం అన్నింటిలో కూడా మళ్ళీ రీసర్వే చేసి ఎక్కడ సమస్యలు ఉన్నాయని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు అన్ని కూడా కనుక్కొని చేస్తా ఉన్నాం. అలాగే కలెక్టర్లు, మా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి ఏది చేయగలమో అన్ని కూడా చేస్తాను.
0: మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం బనగానపల్లె చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన మరో 3 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, భూ సమస్యలతో కొందరు వచ్చారని చెప్పారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ, చేనేత, జౌలీ శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ కురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎన్ వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియానంలో దిగువ ఆవరణంలో నైరుతి దిశగాలు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచాజా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రిరాష్ట్ర యాత్రాయాః ద్వితీయే చరణె ఆస్ట్రేలియా దేశస్య మెల్బోర్న్ నగరం సంప్రాప్తవాన్. హ్యః తస్య ఆగమన సమయె ఆస్ట్రేలియా దేశస్య నగరావాసన మంత్రి క్లేర్ ఓ నీల్ ఇత్యేషా ప్రధానమంత్రిణః మోదినః స్నేహపూర్వకం స్వాగతం అకరోత్. ప్రధానమంత్రి అవదత్ యత్ ఇయం యాత్రా భారతాస్ట్రేలియా సమగ్ర సామరిక సహభాగితాయాః ఊర్జాం వర్ధిష్యతి ఇతి. సామాజిక సంచారపటలే ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ అవదత్ యత్ అసౌ ఆస్ట్రేలియా దేశస్య సమకక్షేణ ఎంథనీ ఎల్బనీస్ ఇత్యనేన సహ సంవాదం ఆచరిష్యతి. అసౌ ఏదదపి కథితవాన్ యత్ భారతాస్ట్రేలియా సహభాగిత్వస్య మహత్వపూర్ణ స్తంభేన భారతీయ ప్రవాసినా సహ సంవాదాయ అవసరః అపి ప్రాప్స్యామి ఇతి. యాత్రావధౌ శ్రీమోదీ తృతీయే భారతాస్ట్రేలియా వార్షిక సమ్మేళనే భాగం గ్రహీష్యతి. అసౌ భారతాస్ట్రేలియా ముఖ్య కార్యకార్యాధికారీ మంచే అపి భాగం గ్రహీష్యతి, యత్ర సః ఉభయ దేశయోః ప్రముఖానాం వ్యాపార నేతృణాం సమాగమమపి సంబోధయిష్యతి. భారత్ మయాన్మార్ దేశౌ ద్వైపాక్షిక సురక్షా సహకారితా విషయ చర్చాం కృతవంతౌ. ద్వైపాక్షిక సంవాద వ్యవస్థాయాః అంతర్గతి ప్రగతిం చ సమీక్షితవంతౌ. భారత్ మయాన్మార్ దేశయోః మధ్యె తయోవింశతితమం ద్విదివసీయ రాష్ట్రీయ స్తరీయ సమ్మేళనం అద్య హ్యః నవదిల్ల్యాం సంపన్నం. గృహమంత్రాలయః అవదత్ యత్ భయోత్పాదనం విద్రోహః మాదకద్రవ్యాణాం క్రయవిక్రయణం శస్త్రాణాం క్రయవిక్రయణం మానవ వ్యాపారం వన్యజీవానాం క్రయవిక్రయణం క్రయణం ఇత్యాదీనాం సంఘటితానాం అపరాధ ప్రకారాణాం నివారణార్థం సహకారితా విషయే ఉభయపక్షౌ చర్చాం కృతవంతౌ. భారత రూస్ దేశాభ్యాం హ్యః సంయుక్త రాష్ట్ర బ్రిక్స్ యురేషియన్ సమూహ షంఘాయి సహయోగ సంఘటనాని సమేత్య బహుపాక్షిక మంచేషు ఆతంకవాదరోధీ సహయోగం ఇతోపి సుదృఢీకరణస్య ప్రతిబద్ధత పునరుద్ఘాటితా. భారత రూస్ ఆతంకవాద నిరోధక సంయుక్త కార్యసమూహస్య చతుర్దశోపవేశనం హ్యః నవదిల్ల్యాం ఆయోజితమాసీత్. ద్వౌ దేశౌ సీమాపారే ఆతంకవాదం సమేత్య ఆతంకవాదస్య సర్వేషాం రూపాణాం అభివ్యక్తినాంచ నిందాం కృతవంతౌ. భారతీయాంతరిక్ష అనుసంధాన సంఘం.

0: घटनं मध्यप्रदेशस्य श्योपुरनगरस्य एरियल डिलीवरी रिसर्च एंड डेवलपमेंट एस्टैब्लिशमेंट इत्यस्य ड्रॉप जोन इत्यत्र गगनयान उपक्रमस्य कृते महत्वपूर्ण एकीकृतम IMAT इति परीक्षा सफलतया आयोजिता। भारतर्तु विज्ञान विभागेन उक्तं यत् आगामिषु त्रिषु दिनेषु नैऋत्य प्रावृषे उत्तर अरब सागर राजस्थाने गुजरात हरियाणा पंजाब इत्येतेषां शेष भागेषु अग्रे गन्तुं स्थितिः अनुकूलः अस्ति। अद्य अरुणाचल प्रदेश असम मेघालय बिहार पूर्व राजस्थान मध्य प्रदेश उप हिमालयीय पश्चिम बंगाल सिक्किम पश्चिमोत्तर प्रदेशानां केषुचित् भागेषु प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विभागेन पूर्वानुमानितम्। जम्मू कश्मीर प्रशासनेन ह्यः श्री अमरनाथजी यात्रामुद्दिश्य एका नवीना निर्देशिका प्रसारिता, यस्यां सर्वैः तीर्थयात्रिभिः पंजीकरण प्रक्रियायाः अथ सुरक्षा मार्गदर्शिकानां निष्ठापूर्वकं दृढतापूर्वकञ्च पालनं कर्तुं समादिष्टम्। आकाशवाण्याः जम्मू वार्ताहरैः विज्ञापितं यत् सर्वोच्च न्यायालयस्य निर्देशानुसारं निर्धारिता यात्रणां प्रतिदिनस्य संख्या सीमा सम्प्रत्योपि पूर्णतो प्रवृत्ता वर्तते। श्रद्धालवः परामृष्टाः यत् यात्रा प्रारम्भात् एव पूर्वमेव अग्रिम पंजीकरणं करणीयम् अथ अनुमतिपत्रे उल्लिखिते दिनांके एव यात्रा आरम्भणीया। प्रशासनेन स्पष्टीकृतं यत् अनुपदमेव पंजीकरणस्य सुविधा अत्यन्तं सीमितसंख्यासु एव उपलब्धा अस्ति। इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే ఉదయ సమ్మేళనలో ప్రముఖ తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి జయంతి, సినీ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా నేటిమాట, పెళ్లి పందిరి చావుబాజాలు నాటిక రూపకల్పన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, నిర్వహణ శ్రీమతి బిటి కృష్ణకుమారి, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలుంటాయి. 8:30 విజయవాడ కేంద్రం నుండి పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకి ప్రసారమవుతుంది. రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో సిహెచ్ సన్యాసరావు గారి వైలిన్ వాద ప్రసారమవుతుంది. మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు. 8:59 పాటల పల్లకి, ఫోన్ ఇన్ లేవు సినిమా పాటలు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727288 2727244. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శీర్షికన ప్రధానమంత్రి గ్రామ సడక యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 పాటల పల్లకి, 11:00 మధురిమ పాత సినిమా పాటలు. 12:10 మధుమంజరి, 12:40 సినిమా పాటలు. 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమం, ఇందులో కుటుంబ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాహారం, ఈ అంశంపై పోషకాహార నిపుణులు డాక్టర్ ఆర్ రేఖ గారితో పరిచయం. 2:30 వాతావరణం, అనంతరం జానపద రంజని, ఇందులో శ్రీ వ్యామవరపు రాంబాబు బృందం వారి బడి పిలుస్తోంది బుర్రకథ ప్రసారమవుతుంది. వంతలు శ్రీ బందా రత్నాకర కామేశ్వరరావు, శ్రీ బందా కుమారస్వామి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు నిర్వహణ జి పద్మ, 6:00 సమాచారవాణి అనంతరం వాతావరణం, 6:30 సాయం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధాన

0: ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి వివరాలు. ప్రేరణ వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 పల్లెసీమలు. ఇందులో పశువులు గొర్రెలలో వర్షాకాలంలో వ్యాధుల నివారణ ముందస్తు చర్యలు ఈ అంశంపై విశాఖపట్నం పశు సంవర్ధక శాఖ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కె భాస్కర్ గారి ప్రసంగం. జానపద గీతం. కోనసీమ జిల్లా రైతు సోదరులకు వ్యవసాయ ఆధారిత వ్యవసాయ సమాచారం ఈ అంశాలుంటాయి. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత ప్రసారమవుతుంది. 8:00 స్వర్మాలిక సినిమా పాటలు. 8:30 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినిమా పాట. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 స్వరమాలిక సినిమా పాటలు. 10:00 విజయవాడ కేంద్రం నుండి నాటిక ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రహదారి భద్రత ప్రమాద నివారణ. రహదారిపై భద్రత పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు విధిగా హెల్మెట్ ధరించాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరుదేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు, విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్లో ప్రవాస భారతి నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తనకు లభించిన ఘనస్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చలని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతాకీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవం కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన, పర్యావరణ హిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న కువైట్లో

0: ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబేర్ అల్ అహ్మద్ అల్ సబాత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కువైట్లో ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కువైట్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ రెండు దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జైశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178 తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశం ఉందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై వివిధ రాష్ట్రాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోట వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారా టండల్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో ముగిసిన 23వ జాతీయస్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాల వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించడం ఇవ్వమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కళాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్, మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ పోస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవిందమోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మిన్తు నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగాకు కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోలు సాధారణంగా జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపురి మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపయోగిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలకు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హార్మూర్ జలసంధిలో ఇరాన్

0: రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలకు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హార్మూర్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో ప్రముఖ తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి జయంతి, సినీ నటుడు గుమ్ముడి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా నేటి మాట. పిల్లి పందిరి చావుబాజాలు నాటిక రూపకల్పన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, నిర్వహణ శ్రీమతి బిటి కృష్ణకుమారి. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలుంటాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ వినే ముందుగా

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
3: ఉదయ సమీరాలలో ముందుగా నీటి మాట విశేషాలు విందాం. ప్రముఖ తత్వవేత్త ఉప్పలూరు గోపాలకృష్ణమూర్తి జయంతి నేడు. యూజీగా సుప్రసిద్ధులైన ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి మచిలీపట్నంలో 1918 జూలై 9వ తేదీన జన్మించారు. అసాధారణ తత్వవేత్త, ఆధ్యాత్మిక జ్ఞానోదయం, మతాలను, ఆలోచనలను, వ్యవస్థలను పూర్తిగా తిరస్కరించారు. మానవుడు సహజ స్థితిలో జీవించాలని, దానికి గురువు సాధనలు అవసరం లేదని ప్రస్తావించారు. ఆయన జీవిత విశేషాలను, బోధనలను, సారాంశాన్ని మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉంది.

ంగా ఆయన తత్వం వివరించారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం యొక్క స్థితిని ప్రశ్నించిన ఒక తత్వమే తన యవ్వనంలో ధార్మిక మార్గాన్ని అనుసరించి చివరికి దానిని తిరస్కరించిన యూజీ తన 49వ పుట్టినరోజునాడు ఒక వినాశకరమైన శారీరక పరివర్తన గురయ్యానని పేర్కొన్నారు. ఈ సంఘటనను ఆయన విపత్తుగా అభివర్ణిస్తారు. సహజ స్థితికి తిరిగి వచ్చే ఈ పరివర్తన ఒక అరుదైన కారణరహితమైన శారీరక సంఘటన అని, దీనికి ఎటువంటి మతపరమైన నేపథ్యం లేదని ఆయన నొక్కి వక్కానించారు. ఆయన ఆలోచన యొక్క మూలాలనే తిరస్కరించి తద్వారా అన్ని రకాల ఆలోచనలను మరియు జ్ఞాన వ్యవస్థను ఖండించారు. అందువల్ల తన వాదనలను అనుభవపూర్వకమైనవి, ఆలోచింపమైనవి ఆయన చెప్తుండేవారు. ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి గారు 2007 మార్చి 22వ తేదీన ఇటలీలో తుదిశ్వాస విడిచారు. నేటి మాటలో మరో అంశం, సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి నేడు. తెలుగు సినిమా రంగంలో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు 1927 జూలై 9వ తేదీన జన్మించారు. తెలుగు చిత్రసీమలో 5 దశాబ్దాలకు పైగా నటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది. 500కు పైగా సినిమాలలో విభిన్న తరహాలో పాత్రలు పోషించారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. గుమ్మడి వెంకటేశ్వరరావు పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రక ఇలా ఎన్నో రకాలైన సినిమాలలో తండ్రిగా, అన్నగా, తాతగా పలు పాత్రల్లో నటించారు. అన్ని రకాల వేషాలు ధరించిన సాత్విక వేషాలలో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన తన పూర్తి పేరుతో కాకుండా ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. ఎన్టీఆర్తో నటించిన తోడు దొంగలు 1954లో, మహామంత్రి తిమ్మరుసు 1962లో, ఇలాంటి చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి అవార్డును, జాతీయస్థాయి అవార్డును కూడా అందుకున్నారు. మాయాబజార్, మా ఇంటి మహాలక్ష్మి, కులదైవం, కులగోత్రాలు, జ్యోతి, మరో మెలుపు, ఏకలవ్య, ఈ చరిత్ర ఏసిరాతో, గాజుబొమ్మలు, పెళ్లి పుస్తకం వంటి చిత్రాలు గుమ్మడికి మంచి పేరు తెచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం మహామంత్రి తిమ్మరుసులో కథానాయకుడ పాత్రను ఆయన పోషించి ఆ పాత్రకు గౌరవ డాక్టరేట్తో విశ్వవిద్యాలయం సత్కరించింది. జాతీయ సినిమా బహుమతులు న్యాయ నిర్ణేతగా 3 సార్లు, 2 సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా, 2 సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఎన్టీఆర్ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తన జీవిత చరిత్ర తీపి గుర్తులు, చేది జ్ఞాపకాలు అనే పేరుతో రచించారు. తర్వాత ఆయన కొన్ని చిత్రాలకు నటించే అవకాశం లభించిన గొంతు సరిలేక ఆయన ఆ చిత్రాల్లో నటించడం మానుకున్నారు. సద్గురు శ్రీ కాశీనాథన చరిత్ర, ఇందులో ఆయన గొంతు సరిపోవడంతో ఆయన విరమించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. 1982లో మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. 1970లో చలనచిత్ర రంగానికి తాను చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఎన్నో అవార్డులు అందుకున్న గుమ్మడి వెంకటేశ్వరరావు 2010 జనవరి 26న హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. నేటి మాట విశేషాలు విన్నారు.

కులగోత్రాల చిత్రం నుండి పిబి శ్రీనివాస్, కె జమునారాణి పాడిన పాట విన్నారు. సాహిత్యం కొసరాజు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఉదయ సమీరాలలో ఇప్పుడు పెళ్లి పందిరి చావుబాజాలు నాటికి వింటారు. రూపకల్పన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, నిర్వహణ శ్రీమతి బిటి కృష్ణకుమారి.

0: హలో వైకుంఠం, నిన్ను నోయ్ ఆగక్కడ. ఎప్పుడు దిగా? ఆడపెళ్లి వారి తరఫునా మగపెళ్లి వారి తరఫునా? ఏమిటి అలా గుడ్లప్పకి చూస్తావిటి? నేనోయ్ గురునాథాన్ని, కొండల కూరమనాథం గారి అబ్బాయిని. గుర్తొచ్చిందా?
1: ఓ నువ్వా, ఎవరో అనుకున్నాను. నువ్వేమిటి అలా చిరుకు పిప్పిలా పెడచగట్టుకుపోయావు? ఏమన్నా జబ్బు చేసిందా? అదేంటి, చెప్పేదేవుళ్ళు కూడా పడిపోయాయి. కొంప తీసి ఎండు జబ్బ మనలో అనమాట.
2: ఇంకా గడ్డి ఎట్టండి అన్నయ్య గారు. ఈ మధ్యన పుస్తకాలు చదివి యోగాభ్యాసం చేస్తున్నారు. గురుముఖంగా నేర్చుకోవాలండి అంటే డబ్బు దండగాని. దీనికి తోడు పచ్చికూరలు తినడం, ఆకుపసలు తాగడం కూడా మొదలెట్టారు.
0: అను ఆగు, మా ఆవిడరా వైకుంఠం. మీ శ్రీమతికి అనిపించదే? ఏం అక్కడే వచ్చావా? అదృష్టవంతుడివి అన్నట్టు మర్చిపోయాను. మీ తమ్ముడు కైలాసం ఎలా ఉన్నాడు? చిన్నప్పుడు వారి సుగ్రీవులేదు అనుకునేవారు, కొంపదీసి ఇప్పుడు కూడా అంతేనా?
3: ఏం చెప్పమంటారు అన్నయ్య గారు?
1: రావే అన్నాడు.
3: జరగకూడంది, జరిగిపోయింది. మా మరిది గారు, అదే మీ ఫ్రెండ్ కైలాసం, పెద్ద గండం గడిచి బయటపడ్డారు. భయంకరమైన బస్సు ప్రమాదం నుంచి చావు తప్పి కన్ను లొట్టయి బతికి బయటపడ్డారండి.
0: బస్సు ప్రమాదమా? నాకు బీపీ దానికి వస్తుంది. ఎక్కడ, ఎప్పుడు, సరిగ్గా చెప్పండి.

0: నాకు నోరు రావడం లేదండి. ఏమండి, మీరే చెప్పండి.
1: అదే అదేరా, మా కైలాసం కుటుంబంతో సహా ప్రయాణిస్తున్న బస్సు సరాసరి రోడ్డు మెంచి పక్కనున్న కాలలోకి జయ్యమని దూసుకుపోయి తల కింద పడిపోయింది.
2: నాకు బీపీ దానికి వస్తుంది. నాగమణి, నాగమణి, కొబ్బరి మండ నీళ్ళు తీసుకురా. నువ్వు చెప్పడం వైకుంఠం.
1: చెప్పడానికి ఏముందిరా, అలా బస్సు తలకిందులై పడిపోవడంతో బస్సులో ఉన్న జనం ఆహాకారాలు చేస్తూ ఒకరినొకరు తోసేసుకుంటూ లాగేసుకుంటూ బయటపడ్డానికి గింజుకోవటంలో అందరికీ గాయాలైపోయి రక్తం ధారాపాతంలా కారిపోయి ఆ రక్తం అంతాను ఆ నీటిలో కలిసిపోతే అదంతా మడుగైపోయిందట. మడుగైపోయి నానా భీభత్సం అయిపోయి కలుచుకుంటే ఇప్పుడు నాకే భయం వేస్తుంది.
0: అమ్మో అమ్మో, ఏం బస్సులు నాయన, నిన్న మేము ప్రయాణిస్తున్న బస్సు కూడా అలాగే నడిచింది. అసలే కొండదారి కూడాను. ఏదైనా జరుగుంటే ఏమైపోదు, నా మాంగల్యం గట్టిది. ఏ బక్క చిక్కిన మొగుడో దొక్కబలిసిన మొగుడో, ఈనా నేను క్షేమంగా వచ్చేసాం వదిన గారు. ఏమైనా నా తాడు గట్టిది. పెళ్లి కూతురు చేతిలో ఉన్న తప్ప ఇంకెక్కడా కొబ్బరి బొండాలు లేవు. ఇదేమన్నా మన పల్లెటూరు కాదు, పట్నవాసం. తమ ఆర్డర్లు జారీ చేయగానే వచ్చి పడిపోవడానికి హాని ఖర్చు పెట్టడానికి ఊరికి ఇదైపోతారు పెద్దలాటకం మనిషి.
2: సర్లే సర్లే, చెప్పరా వైకుంఠం, మీ కైలాసం సంగతి ఎలా బతికి బయటపడ్డట?
0: వినండి అన్నయ్య గారు, ఈ నీళ్లలో పడిపోయిన బస్సులోంచి జనాలు తోసుకుంటూ బయటపడ్డంలో ఆ నీళ్లలోనే ఉన్న దొన్నపోతులు గేదెలు ఈ గలాభాకి చెదిరి మొత్తం జనాల్ని కొమ్ములతో చీరేసి గిట్టలతో తొక్కేసి నానా బీభత్సం చేశాయట. ఒకటే ఆర్తనాదాలు కేకలును. అదేమిటోదినా, రోడ్డు మీద జనాలు ఎవరు వాళ్ళని కాపాడడానికి దిగలేదా? మీ పిచ్చిగాని, ఆ రక్త కాలువని జనాల హాహాకారాలని చూసిన నరమానుడు ఎవ్వరు సాహసించరే తల్లి.
2: అయితే మరి కైలాసం సంగతి?
0: ఆయన గారి భార్య మెడలో తాడు పడిన వేళా విశేషమండి. పుటుక్కుమని పోకుండా నిలబడింది. ఎలాగో చచ్చి చెడి ఒడ్డునొచ్చి పడ్డాడు. ఎవరో పుణ్యాత్ములు ఆసుపత్రిలో పడేశారు. ఈయన గారు గండం గడిచింది అంటున్నారు, కానీ నాకు అనుమానమే, మనిషి నజ్జైపోయాడు ఏమో మరి.
2: ఒరే వైకుంఠ, మీరు ఈ మాత్రం దానికి ఇంత బేజారెత్తిపోతున్నారు కాని, మొన్న మధ్య మా ఊళ్ళో సంక్రాంతికి పొలాన్ని నుంచి ధాన్య బస్తాలు బళ్ళ మీదను ఎండుగడ్డి ట్రాక్టర్ మీద వేసుకుని ఊళ్ళోకి వస్తున్నాం.
1: ఏ ఎవరన్నా ముస్లమ్మ బండి చక్రాల కింద పడి నలిగిపోయిందా, లేకపోతే చిన్న కూరాడు ఎవరైనా ట్రాక్టర్ టైర్ కింద పడి పచ్చడైపోయాడా?
2: ఆగు మరి, నువ్వు చెప్పినవన్నీ చాలా చిన్నవి. ఆ రోజు మా ఊళ్ళో సంత జరుగుతోంది. సరే జనం రద్దీ చెప్పక్కర్లేదు అనుకో, పల్లెటూళ్ళలో సంత ఆడవిడ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఆడాడు చెల్లెమ్మ
1: ఉండరా, చెప్పరా బాబు, నాకు తెలిసి పెరిగిపోతుంది.
2: ఉండరా, అదే చెప్తుంట. ఓ కొంటి కోణంగి వేధవా, నోట్లో పాకంజీడి చప్పరిస్తూ పోతూ పోతూ బండి లాగుతున్న ఎద్దు తోక మెలిపెట్టి తిప్పాడు అంతే.
1: ఎద్దు కొమ్ములతో చీరేసి ఉంటుంది వాణ్ణి.
2: కాదు, నువ్వు చాలా చిన్న చిన్న యాక్సిడెంట్ ఊహిస్తావురా.
0: ఇంకా సాగదియ్యక ఆ మారణకాండ గురించి తొందరగా చెబుదురు. అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది, భోజనాల దగ్గర మళ్ళీ మాట్లాడుకోవడం కుదరదు. ఎవరి తిండి దాసలో వాళ్ళు ఉంటాం.
2: ఏముంది, అలా తోక మెలిపెట్టబడిన ఎద్దు బెదిరి పరుగు లంకించుకుంది, దాంతో దాని వెనకాల వస్తున్న బళ్ళు కూడా పరుగులెట్టాయి. ట్రాక్టర్ డ్రైవర్కి పరిస్థితి తెలియక స్పీడ్ పెంచేశాడు అంతే. ధాన్య బస్తాలు మేటుడు గడ్డి సంతలో ఉన్న జనాల మీద పడిపోయాయి. బండి చక్రాల కింద ట్రాక్టర్ టైర్ల కింద పిల్ల పీత ముసలి ముతక పడిపోయి ఏడుపులు పెడబబ్బలను. బండి కింద ట్రాక్టర్ కింద పడ్డవాళ్ళైతే ఇంక లెక్కలేదు.
1: అయ్యి బాబు,
2: రక్తము ఏరుల్లా ప్రవహించిందనుకో, గంటలో కళకళలాడుతున్న సంత శ్మశానంలా వల్ల కాటిలా పీనుగుల పెంటలా మారిపోయిందనుకో.
1: ఎంత ఘోరం, మరి ఎలా అదుపు చేశారా?
0: అదుపు చేయడం ఏమిటండి అన్నయ్య గారు, శవాలు గుట్టలు పడిపోయాక పీనుగులు పెంటలు అయిపోయాక ఎడ్లన్నీ పలుపులు తెంపుకొని పారిపోయాయి. ట్రాక్టర్ గోడ గుద్దుకొని ఆగిపోయింది. ఈయన గారు ఆ రొచ్చుగుంటలో పందుల పక్కన పడిపోబట్టి బతికిపోయారు. ఏమిటో, నా తాడు గట్టిది కాబట్టి, లేకపోతే ఈ పిడచముఖం కూడా దక్కకపోను నాకు.
2: సర్లే సర్లే, నువ్వు కాస్త మజ్జిగ తీసుకురా, యథా కౌలు నువ్వు నాలుగు పిడచగట్టుకుపోతోంది.
0: ఏమండో అన్నయ్య గారు, క్రితం సంవత్సరం ఈయన గారు పినుగులపల్లి విత్తనాలు కానీ వెళ్ళారు. అక్కడ
1: ఎందుకే అగ్ని ప్రమాదం గురించి గుర్తుచేస్తావు?
0: అగ్ని ప్రమాదమే, అసలే ఎనికి లో బీపీ. త్వరగా చెప్పండి అన్నయ్య గారు.
1: చెప్పడానికి మాటలు రావటం లేదమ్మా.
2: ఏమిటి అదంత భయంకరమైందా?
0: ఆ మధ్య పేపర్లో కలర్ ఫోటోల్లో పడింది, చదవలేదు? మీరెంతసేపు ఆ పుస్తకాలు చూసి యోగాసనాలు వేయడము ఆకుపసలు తాగడం తప్ప ఇది చదివే గుండె తిట్టవేది మీకు? మీరు చెప్పండి అన్నయ్య గారు.
1: నువ్వు అడిగావు చెప్తానమ్మా. రే గున్నాను, నువ్వు కూడా జాగ్రత్తగా విను. ఇది సాదా సీదా అగ్ని ప్రమాదం కాదు. ఒకట రెండ 1000 తాటాకిళ్ళు పెటపటా రావాలతో దగ్ధమైపోయాయి. 100 మనుషులు సజీవ దహనం అయిపోయారు. కపాలాలు బంతులా పైకి లేచి అనుకో. సరిగ్గా రాత్రి 2 వేళ ఊరు మాట మడిగింది. ఏ కొంటి కోడంగి వ్యర్థమో చుట్టో సిగరెట్ గిరడేసి ఉంటాడు. అసలే ఎండాకాలం, అది తాటాకులు పెటపెట్టలాడుతూ ఉంటాయి కదా, పెట్రోల్ పోసి తగిలేసినట్టు భగ్గుమన్నాయి. ఆకాశమంత ఎత్తు మంటలు నాలుగు చాచి పైకి లేచాయి. అగ్నిహోత్రుడు ఆపడం ఎవరు తరవండి.

0: నేను ఆ రోజు విత్తనాలు కొనుక్కుని మా వేలు విడిచిన బావమ్మ దీంట్లో బస చేశాను. సరే ఈ వార్త తెలిసి ఆదరాబాద్ర అక్కడికి వెళ్ళి పరిగెట్టుకెళ్ళి చూస్తే ఇంకేముంది, అంత కాలి బూడిదైపోయింది. ఆ జనం పెట్టే వెదుకెక్కకు గుండెలు అదిరిపోయాయి నాకు. మానవ కంకణాల పైకి లేస్తుంటే మీరు తట్టుకోలేరు. నేను దగ్గరుండి ఓ 100 శవాలను తగిలేసిన వాడిని కనుక నిభాయించుకున్నాను. రే మీరైతే తారుకుని విరిచిపడి చచ్చిపోతారు అంతే.
1: నిజమే అన్నయ్య గారు.
2: మస్తానయ్య బుద్ధింది అసలు, ఏమిటి పైచం? పెళ్లి పొంది ఇట్లా ఏమిటి చావదా? నీకైనా మతిస్తేనే తప్పిదేమిటి? ఆపింకా ఆప్.
3: మతిస్తే మాత్రం నాకు కాదు బాబు, అదిగో అక్కడ నా దంపతులకి ఇందాకటి నుంచి ప్రమాదాల సావులు, అగ్గి ప్రమాదాల సావులు చెప్పి చెప్పి మా మంగళ వాయిద్యాలకి లై తెప్పించేసి చావు బాజాకి లాక్కొచ్చారండి. మరి ఆరు పెద్ద మనుషులా అండి ఈ సావు బాజా ధరన్న? ఆరికి ఆరు ఊళ్ళోళ్ళందరికీ బుద్ధి వస్తుందని అరే మొదలెట్రా.
4: కార్యక్రమం రూపొందించిన వారు శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి గారు. ఇందులో శ్రీయుతులు సివి సూర్యనారాయణ, కాకరపత్తి సత్యనారాయణమూర్తి, ఏవి రామారావు, ఎన్సి మాధవ్, శ్రీమతులు పివివిఎస్ నాగమణి, కె కుమారి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీమతి బిటి కృష్ణకుమారి.
5: ఇంతవరకు పెళ్లి పందిరి చావుబాజాలు నాటిక విన్నారు. రూపకల్పన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, నిర్వహణ శ్రీమతి బిటి కృష్ణకుమారి.

0: నీరాజనం చిత్రం నుండి ఎంఎస్ రామారావు గానం విన్నారు. సాహిత్యం ఎంఎస్ రామారావు, సంగీతం ఓపి నయ్యార్. ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీతం, శ్రీ సిహెచ్ సన్యాసరావు గారి వయలిన్ వాదం ప్రసారమవుతుంది. మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. 8:59 పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. శ్రోతలు ఫోన్ ద్వారా తమకు నచ్చిన పాటను విని వెంటనే వినవచ్చు. 11:00 మధుర్యమ పాత సినిమా పాటలు. 12:10 మధుమంజరి. 1:33 ముత్యాల ముంగిల్లు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో కుటుంబ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాహారం. ఈ అంశంపై పోషకాహార నిపుణులు డాక్టర్ ఆర్ రేఖ గారితో పరిచయం. 2:30 వాతావరణం అనంతరం జానపద రంజన ప్రసారమవుతుంది. ఇందులో బడి పిలుస్తుంది బుర్రకథ ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ వేమవరపు రాంబాబు బృందం. ఉదయ సమీరాలలో ఇప్పుడు
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: పుష్పాంజలి, భక్తి గీతాలు,

శ్రీ సాయి మహిమ చిత్రం నుండి అనురాధ పాడ్వాల్, వేదాంతి ప్రభాకర్ పాడిన పాట విన్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం ఆదిత్య పాడ్వాల్.

0: ముత్యాల ముగ్గు ఈ చిత్రం నుండి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం విన్నారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.
1: ఏ కృష్ణ!

పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవ భావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై దందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులూషింపలేమైతి మో దేవా నీ పాద సేవాదరంబున్ మదిన్ గోరుచున్

కన్నారము నేరుషులు నిన్ను కన్నార కన్నారు, నా కన్నులెన్నంగ ఏ పుణ్యములు చేసెనో నిన్ను దర్శింపగా. భవ్య యోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవన, భావనాతీత కళ్యాణ నానాగుణ శ్రీ సముద్భాసితాంగా దయా.

0: goes from farmers in Tamil Nadu to safeguard farmers' interests. Uttar Pradesh government launches cashless health scheme for teachers as well as non-teaching staff in the state. IMF projects India to remain world's fastest growing major economy with 7% growth this year. US launches new strikes on Iran after President Donald Trump said ceasefire is over. And India's Arnav Paparkar creates history by becoming first Indian in 36 years to reach boys' singles quarterfinals at Wimbledon Juniors 2026. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో జిల్లాలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ప్రధానమంత్రి 12 ఏళ్ల పాలనపై కార్యక్రమాలు, డెల్టా ఆధునీకరణ, కొనసాగుతున్న ఎస్ఐఆర్ పరిశీలన వంటి అంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రత్యేక రైలుగా నరసాపురం అరుణాచలం మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడంతో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో జులై 1వ తేదీన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, గత ఏడాది జులై 9న ప్రజలు, భక్తుల కోరిక మేరకు ప్రత్యేక రైలు ప్రారంభించామన్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అరుణాచలం ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల ప్రత్యేక రైలుకు వసూలు చేస్తున్న 30% అదనపు ఛార్జీ రద్దు అవుతుందని చెప్పారు. బెంగళూరుకు రెగ్యులర్ వీక్లీ రైలు ఈ నెల 10న ప్రారంభించనున్నట్లు చెప్పారు. భీమవరం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో భాగంగా 18 కోట్ల రూపాయలతో భీమవరం, 70 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం స్టేషన్లను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని మేధావులు, వ్యాపారులు, న్యాయవాదులను కలిసి వివరించారు. ఆర్టికల్ 370 రద్దు, డిజిటల్ ఇండియా, G20 సదస్సు, కరోనా వ్యాక్సిన్ వంటి కార్యక్రమాలను వారికి వివరించి చర్చించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో సీతారామరాజు విగ్రహానికి శ్రీనివాస్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరగడంతో దేశవ్యాప్తంగా అల్లూరి జీవితాన్ని దేశ ప్రజలకు పరిచయం చేయడం జరిగిందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డిజిటల్ సేవలను గ్రామస్థాయిలో సులభతరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోందని రాష్ట శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు చెప్పారు. భీమవరం మండలం చిన్నమీరంలో నిర్మించనున్న రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ భవనాలకు రఘురామకృష్ణరాజు భూమిపూజ చేశారు. అనంతరం రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలుగా శాస్త్రీయ వ్యవసాయ విధానాన్ని అవలంబించాలన్నారు. సముద్ర తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన బర్రభూమి ఆక్రమణలు తొలగించి డ్రైన్లను ఆధునీకరించేందుకు 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి మాట్లాడుతూ, డెల్టా ఆధునీకరణకు అవసరమైన లైడర్ సర్వే పనులు పూర్తి చేసి డీపీఆర్ తయారు చేశామన్నారు. త్వరలో డెల్టా ప్రక్షాళన పనులు చేపడతామని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి పేర్లు తొలగించడం, ఒకే వ్యక్తి పేరు వేరువేరు ప్రాంతాలలో ఓటర్ల జాబితాలలో ఉన్నదానిని ఒకచోటకే పరిమితం చేయడం, అర్హత గల ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక సవరణ కార్యక్రమం అని కలెక్టర్ నాగరాణి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జులై 1 నుంచి వికసిత్ భారత్ రోజ్గార్ గ్యారంటీ అజీవికా మిషన్ గ్రామీణ్గా మార్పు చేసి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఏడాదికి ఈ పథకం ద్వారా 125 రోజులు పనిదినాలు కల్పించడంతో పాటు

0: సరాసరి వేతనాన్ని 312 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. గ్రామీణ శ్రామికులకు ఈ పథకం ద్వారా పనులు కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. పచ్చదనం ద్వారా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీతంలో శ్రీ సిహెచ్ సన్యాసరావు గారు వయలిన్ వాదం వింటారు. మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు. దుర్మార్గ చరధాముల రంజనీ రాగం, రూపకతాళం, త్యాగరాజు కీర్తన.

ఇంతవరకు శ్రీ సిహెచ్ సన్యాసరావు గారి వయలిన్ వాద్య విన్నారు మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈ ప్రసారులు 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన మా నెంబరు 2727244 2727288. విశాఖేతరులైతే 0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను విని వెంటనే వినవచ్చు. పాటల పల్లకిలో 11:00 మధురిమ పాత సినిమా పాటలు, 12:10 మధుమంజరి, 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమం, కుటుంబ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాహారం. ఈ అంశంపై పోషకాహార నిపుణుడు డాక్టర్ ఆర్ రేఖ గారితో పరిచయం. 2:31 జానపద రంజని, ఇందులో బడి పిలుస్తోంది బుర్రకథ ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ వేమవరపు రాంబాబు బృందం. ఇంకా సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం, 7:15 పల్లిసీమలు, 7:45 వికసిత భారత్, 8:00 స్వర్మాలిక సినిమా పాటలు, తిరిగి స్వర్మాలిక రాత్రి 9:30 వినవచ్చు. 10:00 నాటిక, 10:30 ఆపాత మధురాలు. ఆకాశవాణి

0: విశాఖపట్నం కేంద్రం.
1: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఈనాటి తొలి శ్రోతల పలకరిద్దాం. హలో హలో, పాటల పల్లకి హలో. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మైదరవాడ. ఏ సినిమాలో పాట కావాలి మీకు? డాక్టర్ చక్రవర్తి నుంచి ఏదైనా ఒక పాట తప్పకుండా మీరు కొన్న పాట వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి బలప్రసాద్ అని మాట్లాడుతున్నానండి.
0: ప్రసాద్ గారు చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: భర్తతో కాదండి, భలే భలే అందాలని పాట కావాలి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: బచ్చిన రవికుమార్ మాట్లాడుతున్నాను సార్.
0: రవికుమార్ గారు, ఏ సినిమాల పాట విందాం అనుకుంటున్నారు?
1: రాక్షసుడు చిత్రం నుంచి పాట కావాలి సార్.
0: ఏ పాట?
1: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాతి అల్లుకున్న రోజు.
0: అవునా?
1: ఆ పాట సార్.
0: తప్పకుండా.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: సార్, సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నానండి.
0: ఏ సినిమాలో పాట వింటారు?
1: నాకు ఆలీబాబా 40 దొంగల సినిమా నుంచి నాలో నీవై నీలో
0: వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
3: హలో,
4: పాటలు
3: పలకండి. నమస్తే అండి.
4: నమస్కారం సార్.
3: నమస్తే అండి.
4: నా పేరు కాకి అప్పారం, చెంగళరావుపేట, తుమ్మలపల్లివారి, సంపూర్ణ రామారెడ్డి నుంచి రామయ్య తండ్రి పాటించింది.
3: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

0: హలో, పాటలు పలికి అండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను గ్రామం చేస్తున్నానండి.
0: మీ పేరు?
1: సుబ్లక్ష్మి అండి. సుబ్లక్ష్మి అండి. మాకు మా ఇద్దరు మల్లిగా సినిమా లేదండి. మళ్ళీ 12 నెలల్లో నా పాట కావాలండి. ఈ పాట శ్రోతలందరి కోసం అండి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.
1: నమస్తే అండి.

0: హలో పాటలు పలకి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు మాణిక్యాలరావు అండి. మాది కాకినాడ జిల్లా దుర్గడ్ సార్.
0: ఏ సినిమాలో పాట వింటారు?
1: మాకు బట్టి విక్రమార్క సినిమాలోని బోనెల రాజా వెన్నెల రాజా అనే సాంగ్ కావచ్చు సార్.
0: తప్పకుండా మీ కోరిన పాట వినండి.
1: ఓకే సార్, ధన్యవాదాలు.

0: హలో, పాపలు
1: హలో,
0: పలకండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
1: మాకు హగ్గీ రాముడు సినిమాలో ఒక పాట వినిపించండి సార్, మంచి పాట.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేము హైదరాబాద్ అండి, వనస్థలిపురం, డి బాలాజీ.
0: బాలాజీ గారు. అగ్గిరాముడు అంటే వెంకటేష్ గారు నటించింది.
1: వెంకటేష్ నటించింది చక్రవర్తి సంగీతంలో, మంచి మ్యూజిక్ పెట్టుకోండి సార్.
0: మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244 2727288. విశాఖేతరులైతే 0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన పాటను వెంటనే వినే కార్యక్రమం పాటల పల్లకి. ఇప్పుడు శ్రోత కొరిన పాట విందాము.

0: హలో పాటల పల్లకి.
1: ఓ నమస్తే సార్, ఉమాచండి గౌరీ శంకర్ల వాళ్ళలో పాట వినిపించండి సార్.
0: మీ పేరు?
1: నా పేరు పుల్లన్న సార్, సనప గ్రామం అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి. మీరు కోరిన ఉమాచండి గౌరీ శంకర్ల కథ చిత్రం నుండి పాట వస్తుంది, వినండి.
1: కృతజ్ఞత వందనాలు సార్.
0: మీకు కూడా నమస్కారం.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే సార్. బాగున్నారా?
0: బాగున్నానండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎల్మెంట్లీ ఏరియా పెదపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఎమ్ రమణ నా పేరు.
0: రమణ గారు, ఏ సినిమాలో పాట విందామనుకుంటున్నారు?
1: సార్, మీ కార్యక్రమాలు అవి చాలా బాగుంటున్నాయి. మేము చాలా ఆనందంగా ఆలకిస్తున్నాము.
0: చాలా
1: నాకు
0: సంతోషం.
1: కొండవీటిరాజా సినిమాలోను కొమ్మలకి కోరికను సాంగ్ ఇవ్వండి.
0: తప్పకుండా వినండి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.

0: హలో, పాటలు పలకే అండి.
1: హలో, నమస్కారం సార్. నాగేశ్వర గారు
0: నమస్కారం అండి.
1: నా పేరు అనుకూల్ లక్ష్మణ్ రావు, రామటాక్సీ రెడీగా చేతం చెప్పండి.
0: చెప్పండి, ఏ సినిమాలు పాట?
1: అదే మా ఇద్దరు కదా, చలి చలిగా ఉందిరో ఓయి రామ ఓయి రామ.
0: తప్పకుండా మీరు కోరిన పాట ఈ ప్రకటన అనంతరం వినండి.
1: సరే సార్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
5: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार.
6: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
4: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
5: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.

0: హలో పాటలు పలకి.
1: హలో, ఫోన్ కట్ అయినట్టుంది. పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కొన్నటువంటి పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నెంబర్ 2727288874, 2727284.

0: హలో, పాటలు పలికేయండి.
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు చెప్పండి.
1: సార్, నేను హైదరాబాద్ మైదపాటి నుండి మాట్లాడుతున్నాను.
0: హైదరాబాద్ వెళ్ళిపోయారా?
1: అవును సార్, నేను ఆంధ్ర హైదరాబాద్ వచ్చామండి. సార్, ఒరే రిక్షా ఈ చిత్రంలో జాహరే జాహరే పాట వేయండి సార్.
0: తప్పకుండా మీరు కొన్ని పాట వినండి
1: సార్. ధన్యవాదాలు.
0: నమస్కారం.

ఊళ్ళను వంచుకు తింటున్నారు ఎన్ని నాళ్ళు, ప్రజాస్వామ్యమని అంటున్నారు పేదకు సమాధి కడుతున్నారు ఎన్ని నాళ్ళు, బూడిద మిగిల్చి పోతున్నారు ఎన్ని నాళ్ళు, గాడిద కొడుకుల దించు టాంకు బండులో ముంచు జనం కదిలితే రణం జరిగితే ఎన్ని

0: గారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే పెట్టారు.
1: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఒక దేశ అభివృద్ధిని నిర్ణయించడంలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో రహదారి అనుసంధానం అత్యంత ప్రాధాన్యమైనది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు ఉండడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడమే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు వంటి అన్ని రంగాల్లో అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. ఒక గ్రామానికి అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి అందుబాటులోకి రావడమంటే ఆ గ్రామ ప్రజలకు కొత్త అవకాశాల ప్రపంచం తెరుచుకున్నట్టే. అందుకే గ్రామీణ రహదారులను దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెన్నుముకగా భావిస్తారు. దేశ జనాభాలో అధిక శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు ఎంత ముఖ్యమో వాటిని కలిపే రహదారులు కూడా అంతే ముఖ్యమైనవి. ఒక మంచి రహదారి కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే అందించదు, ఆర్థికాభివృద్ధికి, సామాజిక పురోగతికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు బలమైన పునాదిగా నిలుస్తుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం 2000 డిసెంబర్ 25 ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSYని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అనుసంధానం లేని నివాస ప్రాంతాలకు అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి సౌకర్యాన్ని కల్పించడం ఈ పథక ప్రధాన లక్ష్యం. ప్రారంభమైన నాటినుంచి ఈ పథకం దేశంలోని లక్షలాది గ్రామాల రూపురేఖలు మార్చింది. గతంలో వర్షాకాలం వస్తే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే గ్రామాలు నేడు ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని పొందుతున్నాయి. పంటలను మార్కెట్కు తరలించడం నుంచి అత్యవసర వైద్య సేవలను పొందడం వరకు ప్రతి విషయంలో ఈ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, పేదరిక నిర్మూలనలో, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడంలో ఈ పథకం విశేషమైన పాత్ర పోషిస్తోంది. గ్రామాల్లో రహదారుల అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, రైల్వే నెట్వర్క్ విస్తరణతో గ్రామాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగ్గా అనుసంధానమయ్యాయని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 400,000 పైగా గ్రామీణ రహదారులను నిర్మించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
2: రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ ఫోకస్ కియా జా రహా హై ఉత్నా పెహలే కభీ నహీ హువా ఆజ్ దేశ్ కే జ్యాదాతర్ గాంవ్ హైవేజ్ ఎక్స్ప్రెస్ వే ఔర్ రైల్వేజ్ కే నెట్వర్క్ సే జుడ్ రహే హై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కే తహత్ 10 సాల్ మే గ్రామీణ ఇలాకో మే కరీబ్ 4 లాఖ్ కిలోమీటర్ లంబీ సడకే బనాయి జాయి హై డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే మామలే మే భీ హమారే గాంవ్ 21వీ సదీ కే ఆధునిక గాంవ్ బన్ రహే.
1: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయాన్ని గణాంకాలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 8.38 లక్షల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులు, 12,000 పైగా వంతెనలు మంజూరు చేయబడ్డాయి. వీటిలో అత్యధిక భాగం ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ భారీ మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా లక్షలాది గ్రామాలు దేశ ప్రధాన రవాణా వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. కోట్లాది గ్రామీణ ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయ మార్కెట్లు, ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయి. ఈ పథకం మొదటి దశలో ప్రధానంగా రహదారి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి వాటికి అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించారు. ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా అమలై దాదాపు అన్ని అర్హత కలిగిన గ్రామాలు రహదారి సౌకర్యాన్ని పొందాయి. అనంతరం ప్రారంభమైన 2వ దశలో ఇప్పటికే ఉన్న గ్రామీణ రహదారులను మెరుగుపరచడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం, గ్రామీణ మార్కెట్లు, వ్యవసాయ కేంద్రాలు, అభివృద్ధి కేంద్రాలతో మెరుగైన అనుసంధానం కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమైంది. 2016లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక రహదారి అనుసంధాన ప్రాజెక్టు RCPLWEAను ప్రారంభించడం మరో ముఖ్యమైన ముందడుగు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 44 జిల్లాలకు ప్రత్యేక రహదారులు నిర్మిస్తున్నారు. భద్రతాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రహదారి సౌకర్యాన్ని కల్పించడం ద్వారా అక్కడి ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. అదే సమయంలో భద్రతా దళాల కార్యకలాపాలు కూడా మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలైంది. రహదారుల అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు

అంశాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2019లో ప్రారంభమైన మూడవ దశ గ్రామీణాభివృద్దికి మరో కీలక మలుపుగా నిలిచింది. గ్రామాలను వ్యవసాయ మార్కెట్లు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ముఖ్యమైన సేవా కేంద్రాలతో అనుసంధానించే ప్రధాన రహదారులను అభివృద్ది చేయడం ఈ దశ లక్ష్యం. రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్కు తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ అయ్యాయి. 2024లో ఆమోదం పొందిన నాలుగో దశ గ్రామీణ అనుసంధానాన్ని మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. ఇప్పటికీ రహదారి సౌకర్యం లేని వేలాది గ్రామాలకు అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించేందుకు ఈ దశలో భారీ పెట్టుబడులు కేటాయించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం ఈ దశ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చారిత్రకంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ది ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో పర్యావరణ పరిరక్షణకు కూడా విశేష ప్రాధాన్యతనిస్తున్నారు. వ్యర్థ ప్లాస్టిక్, ఫ్లైయాష్, నిర్మాణ వ్యర్థాలు, క్రంబ్ రబ్బర్, బయో బిట్మెన్, కోల్డ్ మిక్స్ వంటి పర్యావరణ హిత సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి రహదారులను నిర్మిస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా వ్యర్థ పదార్థాల వినియోగం పెరిగి పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతోంది. 2025 నాటికి 100,000 కిలోమీటర్ల రహదారులు ఈ హరిత సాంకేతికతతో నిర్మించబడ్డం దేశ సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పథకం విజయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ప్రధాన కారణం. ఆన్లైన్ నిర్వహణ, పర్యవేక్షణ, అకౌంటింగ్ వ్యవస్థ, ఓఎంఎంఏఎస్ ద్వారా ప్రతి రహదారి నిర్మాణ పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జియో ట్యాగింగ్, మొబైల్ యాప్లు, జీపీఎస్ ఆధారిత వాహన పర్యవేక్షణ వంటి వ్యవస్థల ద్వారా నిర్మాణ పనుల్లో పారదర్శకత పెరిగింది. కాంట్రాక్టర్ల పనితీరును కూడా డిజిటల్ విధానంలో అంచనా వేస్తున్నారు. దీనివల్ల నాణ్యతతో పాటు జవాబుదారీతనం కూడా పెరిగింది. నాణ్యతా నియంత్రణలో మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. మొదటి దశలో అమలు సంస్థలు స్వయంగా తనిఖీలు నిర్వహిస్తాయి. రెండవ దశలో రాష్ట్ర నాణ్యతా పర్యవేక్షకులు పరిశీలనలు చేస్తారు. మూడవ దశలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ నాణ్యతా పర్యవేక్షకులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల నిర్మాణ ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. గ్రామీణ రహదారులు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రభావం కేవలం రవాణా రంగానికే పరిమితం కాలేదు. రైతులు తమ ఉత్పత్తులను తక్కువ వ్యయంతో మార్కెట్కు తరలించగలుగుతున్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయి. విద్యార్థులు నిరంతరంగా పాఠశాలలకు హాజరవుతున్నారు. అత్యవసర వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పర్యాటక అవకాశాలు కూడా అభివృద్ది చెందుతున్నాయి. గ్రామీణ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ మార్పులన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయవంతంగా అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, ముంచింగిపట్టు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గిరిజన గ్రామాలు ఒకప్పుడు సరియైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవి. వర్షాకాలంలో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గర్భిణీలు, అత్యవసర రోగులను ఆసుపత్రులకు తరలించడం కష్టసాధ్యంగా మారేది. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక చదువుకు అంతరాయం ఏర్పడేది. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించలేక తక్కువ ధరలకు స్థానిక వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ ప్రాంతాల్లో రహదారులు, చిన్న వంతెనలు నిర్మించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు, విద్య, మార్కెట్లు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలకు చేరువ అయ్యాయి. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లకు తరలించి మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ఈ మార్పు గ్రామీణ రహదారులు ఒక ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతటి బలమైన పునాదిగా నిలుస్తాయో స్పష్టంగా తెలియజేస్తోంది. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అమ్మపాలెం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. గతంలో గుంతలమయంగా ఉన్న ఈ మార్గంలో ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రహదారి నిర్మాణం పూర్తవడంతో పుల్లారెడ్డి కండ్రిక, అమ్మపాలెం, మేడం, ఇలగనూరు, వాటర్స్ హౌస్ కాలనీ ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి రావడంతో స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉండేదని, వర్షం పడితే బురద గుంతల వల్ల బయటకు వెళ్లడం కష్టమయ్యేది.

0: అని, ఇప్పుడు మంచి రోడ్డు నిర్మించడంతో సులభంగా వెళ్లగలుగుతున్నామని తిరుపతి జిల్లా తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు హేమలత తెలిపారు.
1: నా పేరు హేమలత. మేము వాటర్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ గత 10 ఏళ్ళ క్రితం ముందు రోడ్లు అనేటివి ఎటువంటివి లేవు. వర్షం పడిందంటే బురద మట్టి అవన్నీ ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అనేటివి వేపించినారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద సిమెంట్ రోడ్లు అనేటివి వేపిస్తున్నారు. ఇప్పుడు జనాలు తిరగడానికి కానీ బండ్లు వెళ్ళడానికి అన్నిటికీ బాగుంది. ఇలాంటి పథకాలు చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఇలాంటి రోడ్లు వేయడం వల్ల మా ఇల్లు దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇలాంటి మంచి మంచి పథకాలను ఇంకా అన్ని తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
0: రోడ్డు లేకపోవడంతో రైతులు పంటలను మార్కెట్కు తీసుకువెళ్లడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో సమయం, ఖర్చు రెండూ తగ్గాయని, గ్రామానికి మంచి రోడ్డు రావడం చాలా సంతోషంగా ఉందని తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు సరిత తెలిపారు.
2: నా పేరు సరిత. మాది వాటర్ హౌస్ కాలనీ. మాకు రోడ్లు ఏమి లేవు. వర్షం వచ్చినప్పుడు అంతా బురద బురదగా అయిపోతా ఉండింది. ఎక్కడ చూసినా నీళ్ళు ఇంకిపోవడం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు వేయించారు, సిమెంట్ రోడ్డు. ఇప్పుడు అన్ని బాగా శుభ్రంగా ఉంటున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ పథకం తీసుకొచ్చి మాకు సిమెంట్ రోడ్లు వేయించారు. మాకంతా పరిశుభ్రంగా ఉంది చుట్టుపక్కలంతా. ఈ పథకం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు.
0: గ్రామానికి ఇలాంటి మంచి రోడ్డు రావాలని ఎదురుచూశామని, ఇప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తవడంతో ప్రయాణం సౌకర్యవంతంగా మారిందని, అత్యవసర సమయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లగలుగుతున్నామని, ఈ అభివృద్ధి పనులు కొనసాగాలని కోరుకుంటున్నామని గ్రామస్తురాలు కుమారి తెలిపారు.
3: నా పేరు కుమారి. వర్షం పడడం వల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు గలీజ్ గా బండ్లు పోవడానికి, వాటర్ అంతా రోడ్ నిలిచిపోయి బయట హాస్పిటల్స్ కి వాటికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. మట్టి రోడ్లు ఉండేవి. ఇప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మంచి రోడ్లు వచ్చాయి. పోవడానికి రవాణాకి మంచి ఇబ్బంది లేకుండా అన్నిటికీ సౌకర్యంగా ఉంది. ఒక ఎమర్జెన్సీ అయితే వెళ్ళడానికి రావడానికి బాగుంది. కాబట్టి ఈ పథకం తీసుకురావడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు.
0: భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామీణ భారత అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా కొనసాగనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత నిర్మాణ విధానాలు, కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, చివరి గ్రామం వరకు రహదారి సౌకర్యం అనే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తోంది. గ్రామీణ భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, సమగ్రాభివృద్ధిని సాధించడం వంటి జాతీయ లక్ష్యాల సాధనలో ఈ పథకం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కేవలం రహదారుల నిర్మాణ కార్యక్రమం కాదు. ఇది గ్రామీణ భారతదేశానికి అభివృద్ది దిశగా కొత్త మార్గాన్ని చూపిన గొప్ప జాతీయ మౌలిక సదుపాయాల కార్యక్రమం. ఒక రహదారి గ్రామాన్ని ప్రపంచంతో కలిపినట్లే ఈ పథకం కోట్లాది గ్రామీణ ప్రజలను అభివృద్ది ప్రధాన స్రవంతితో అనుసంధానించింది. గ్రామీణ జీవితాల్లో ఆశ, ఆర్థిక పురోగతి, సామాజిక మార్పు, సమగ్ర అభివృద్ధికి ఈ పథకం ఒక శాశ్వత పునాదిగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. ముందుగా కోరుకున్న పాట అంజీ చిత్రం నుంచి టిప్పు సునీత పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, హేమాంష్ వీరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 10:15 పాటల పల్లకి. శ్రోతలు ఫోన్ ద్వారా నచ్చిన పాటను వినేటువంటి కార్యక్రమం. అనంతరం 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 సినిమా పాటలు, 1:33 కుటుంబ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాహారం. ఈ అంశంపై పోషకాహార నిపుణులు డాక్టర్ ఆర్ రేఖ గారితో పరిచయం. ముత్యాల ముంగెల్లో శీర్షికన 2:31 జానపద రంజని, ఇందులో బడి పిలుస్తోంది బుర్రకథ, నిర్వహణ శ్రీ వేమవరపు రాంబాబు బృందం.

0: హలో, పాటలు పలకండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను ఏలూరు నుంచి వస్తున్నానండి. నా పేరు సుమ అండి.
0: సుమ గారు,
1: ఇప్పుల సంఘం సినిమా లేదండి, జడ్జనిగా జరాలనే పాట కావాలండి.
0: తప్పకుండా
1: ప్రత్యేకంగా మీకోసం సార్.
0: అయ్యా తప్పకుండా, ధన్యవాదాలు. మీరు కోరిన పాట వినండి.

0: హలో, పాటలు పలకే అండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను ఆకుల్ని ప్రసాద్, చిసికాడ రేణుకా నగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ప్రసాద్ రావు గారు ఏ పాట వింటారు?
1: పంతొమ్మిది చిత్రంలో సినిమాలని పాట వేస్తారా?
0: తప్పకుండా మీరు కోన్న పాట వస్తుంది కదండి.

0: హలో, పాటలు పలికేయండి.
1: అవును సార్, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: కడప నుండి ఓలేడం సార్.
0: అయ్యా చెప్పండి.
1: అది ఉమ్మడి కుటుంబం చిత్రంలో ఎన్టీఆర్ సావిత్రి డ్రామా కావాలి సార్.
0: ఉమ్మడి కుటుంబం.
1: అవును సార, ఫస్ట్ ఘనసాల పద్యం పాడతారు, యమధర్మరాజు వచ్చి
0: తప్పకుండా
1: భర్త పానాలు తీసుకుంటారు. అవును సార్.
0: మీరు కోరిన పాట వస్తుంది వినండి.
1: ఇందా సార్. బాయ్ సార్.
0: నమస్కారం.

0: దివిమూర్తి, చూడండి చూడండి, నా పతి ప్రాణం ములిగొనిపో వచ్చిన యమమూర్తి వలెనున్నాడే.
1: ఏమి ఆశ్చర్యము! బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు ఈ అన్నుల మిన్న కెటులుగా అనిపించే భైనను ప్రకాశముగా సావిత్రి మానిని నిర్నిమిత్త సందేహ డోలాయ మానసమై ఏనాట్లు దిగాలున దూతుము సామాన్య మనీషా గోచరంబైన మద్రూప విశేషంబుగాంచియే నేనెవ్వరో యూహించియుండదాలదు అయినను వచించెదా.

మానిని. నిర్నిమిత్త సందేహ డోలాయ మానసమై ఏనాట్లు దిగాలున చూచుము. సామాన్య మనీషా గోచరం పైన మద్రూప విశేషంపుగాంచియే నేనెవ్వరో యూహించి ఉండదాలదు. అయినను వచించెదా?

సకల లోకాల ధర్మ శాసనము నమలు చేసి విధి వ్రాయు, ఆయువు చల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసి కొనిపోవుచుండు.

0: ఏమి ఈ సాధ్వీలలామ సాహసము? దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతము సేవించి నన్ను అనుసరించు ఈమె స్థైర్యము సంస్థవనీయమైనను.
1: అహో, నిష్ప్రయోజనమే కదా,
0: కనుక చెప్పి చూచదనుగాక.
2: కాలు మోపిన చాలు కస్సని అరికాలు కోసుకుపోయడి కూసురాళ్ళు, అలికిడైనను చాలు అదరి

నరములు పుదియించునదుల నీళ్ళు గాలి దోలిన చాలు కదలి.

చంచల మనస్థైర్యము దుర్గమ కీకారుణ్య సీమలను దిగమించుటయే గాక మహోన్నత పర్వత శిఖరాగ్రములు సైతం అధిరోహించి నన్ను అనుసరించుచున్నది. మరియును మరికొంచెము బెదరించి చూచెదనుగాక.

0: ఈమె సామాన్య స్త్రీ కానోపది సుమా.
1: బేళా సావిత్రి, ఇక మానవ మాత్రులు దాటలేని బాధ ఇది. గోదాల పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు అరంజనీయమైన వైతరణి అల్లది.
2: అన్నీనూ తెలిసిన ధర్మవేదు ఇంత దూరం మేతించి రిక్తహస్తములతో తిరిగి పొమ్మందురా?
1: మరి ఏమందును?
0: ఇది కనికరించి ఏదైనా ఒక్కళ్ళు వరంబు సంగి పంపేదా? సాధ్వి, నీ కార్యదీక్షకు గడుంగడు సంతసించింది. నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా మరొక్క వరంబు కోరుకును.
2: ఈ యముని కర్కస హృదయంబు కూడా కరుగుచున్నట్లున్నది. చిక్కిన అవకాశము నేల జారనియ్యవలే. స్త్రీలకు పుట్టినింటి కన్నను మెట్టినిల్లే ప్రధానమని కదా ఆర్యోక్తి. యమధర్మరాజా, రాజభ్రష్టులై అంధులై కారణములందు కటకటంపడు మా అత్తమామలకు.
1: సరియా సరియా, రాజ్యప్రాప్తియు నేత్ర దృష్టియు రెండునూ అసంగతిని పోకు.
0: వదలక వచ్చుచున్నది అయినను ఇటువంటి వరంబులెన్ని అసంగినను మా యమధర్మమునకు భంగము వాటిన్నది కదా. కనుక మరొక్క వరంబో సంగి లాలించి బుద్ధగించి ఊరడించి మరణించేదా. సావిత్రి, అబలవన్న ఆదరంబున ఒంటి వరంబో సంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరంబి అని సగించింది. అది నూని పతి ప్రాణంబు దక్క.
2: ఇప్పుడు దారిన పడినాడు. ఈ అవకాశం మాత్రమేలా పోనీయవలే. కన్నవారు రుణం తీర్చుదా సమవర్తి. అపుత్రస్య గతిర్నాస్తి అని అలమటించుతున్న నా జనకునకు.
1: ఇక సాధు బాబో నటుల సుత శతంబరు గ్రహించితి. సంతుష్టమై మరలి
2: ఒకటి నే కోరితి, రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి.
3: ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదు. అయినను ఆఖరు కోరికేని వాపోవచ్చున్నది. ఇచ్చి పంపేదా
1: సావిత్రి? అడుగుమ, అది నువ్వు నీ పతి ప్రాణము దక్క.
2: సంతానమును చూసి ఈయనను సంతసించు భాగ్యము ప్రసాదింపు.
1: ప్రసాదించి తిరి పొమ్ము.
2: ఇంకెక్కడికి పోయాడు?
1: ఏమి
2: నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు.
1: ఏమి అడుగు వేయలేనా? మహిష రాజమా, ఏమాశ్చర్యము? దేవాసుర గరుడ గంధర్వ కిన్నరకి పురుష యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదు నెత్తి వచ్చినను. వినయరుద్రుని ప్రయతాండవ ఘోష విన్నను. నెమరాపక, అడుగు తప్పక, చా తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము. నేడేలకు తత్తరపాటున పిత్తర పోవచ్చున్నది.
0: నీవు సాధ్యులేననుకోండి, ఇంద్రజాలనివి కూడా.
2: ఇది ఇంద్రజాలము కాదు, ధర్మబద్ధమే.
0: ధర్మబద్ధమా? నాకు తెలియని ధర్మమా? యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా? ఎటులా

0: చివరి దాసిరోమణి అన్న వాత్సల్యం వచ్చి ఉంటుంది, కానీ ఇంతటి తెలివిగలదని తెలిసి ఉండి నేను రాక నా భటులనే పంపి ఉండేది వాడును కదా. గతం మనకు ఒక ప్రయోజనం లేని కనుక సాధ్వీ సావిత్రి, నీ పతిభక్తికి సమయస్ఫూర్తికి కడుంగడు సంతసించింది. ఇదిగో నీ పతిప్రాణంబులు గ్రహించము. యమునంతటి వాణినే తికమక పెట్టి గెలువదాలిన నీ చరిత చరితార్థము. పతితో చిరకాలం ఇహ సౌఖ్యములు అనుభవించి తదనంతరంబున ఆలోకంబున కాదు కాదు స్వర్గలోకంబున చేరి తరింతురుగాక.
1: హలో, పాటలు పలకేయండి.
2: హలో సార్, నమస్తే అండి. శంకర్ సార్, జగదంబా సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: శంకర్ గారు, ఏ పాట వింటారు?
2: ఒంటరి పోరాటం చిత్రంలో పాట ప్రసారం చేయండి.
1: అందులో ఏ పాట?
2: పెదవి మీద ముద్దు సాంగ్
1: వస్తుంది, వినండి.

0: హలో, పాటలు పలకే అండి.
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి.
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాం అండి. ఏ పాట వింటారు
1: సార్? మనుషుల్లో దేవుడు సినిమాలో ఓ రేఖ ఓ శశిరేఖ అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది.
2: కోపమా కాపమా

0: హలో,
1: హలో పాటలు పల్లకి
0: అవునండి.
1: సలీం పండుగ సాంగ్ ప్రిఫర్ చేయండి.
0: తప్పకుండా అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: దైదాంబాయ్.
0: ఓకే, మీ పేరు?
1: శంకర్. శంకర్
0: శంకర్ గారు, మీరు కోరిన పాట వస్తుంది వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చలనచిత్ర గీతాల కార్యక్రమం.

ఆ నిధులు లేచిన అందం ఏమిటో తెలియాలంటే తెల్లవారే వరకముందే అరమోట్పు కన్నులు

ఆరారా తెరిచి అప్పుడే ప్రసరిస్తున్న బంగారు కాంతుల సూర్యోదయాన్ని చూస్తూ, ఏ పూలతోటని పరికించిన, ఏ పూలను పలకరించిన పరవశింపజేసే సౌందర్యం ఆ పూలకు, ఆ తోటకు అడుగడుగున పందిళ్ళు అల్లుకొని తుమ్మెదల ఝంకారాలతో అరవిరిసిన పూల మరందాలను ఆస్వాదిస్తూ, మరి అందాలను మరీ మరీ ఆనందిస్తూ ఉంటే, ప్రతి విరికి ఆధారమైన కొమ్మలు రెమ్మలు సరే తీవెలు ఏ సాయంకాలమైనా అలా డాబా మీద పచారు చేస్తున్నప్పుడు కింద నుంచి పిట్టకోడదాకా వచ్చి చల్లని పిల్లగాలులతో పలకరించే సుగంధాల జాజులు విరజాజులు వాటికి ఆధారమైన తీవెలు తీగలు అని కూడా అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. విన్నది అన్నది ఎలా ఉన్నా కన్నది మాత్రం అదుగో ఆ తీగె, అక్కడే నిన్న లేని అందం ఏదో నిదురలేస్తుంది మనల్ని. సుగంధాలతో తాను తల ఊచుతూ తనకాధారమైన తీగెను పరామర్శించమని, సున్నితంగా స్పృశించమని కోరుతూ ఉంటే

ఇక కలవరింతలే ఉంటాయి. కల వరమై ఇంతింతలై సంతోషాన్ని కలిగించడం కాక, అప్పుడు ఈ తీగ ఎలా పుట్టింది, ఈ పువ్వు జాతి ఏమిటి, ఇలాంటి ఆలోచనలే రావు. ఎందుకంటే సంతోషం అనేది ఒక కారణం ఉంటే కలుగుతుంది, ఆనందం నిర్హేతుకం, దానికి ఏ కారణం ఉండదు, వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. ఏ తీగు, ఏ పువ్వు, ఏ భాష, ఎక్కడ పుట్టడమో, ఇవన్నీ కూడా ప్రకృతికి అనవసరం. వికసించడం, విరాజిల్లడం, వెదజల్లడం, సున్నితంగా ఎదగిల్లడం.

ఈ తెలిసి తెలియని అభిమానమే మూలకందమై మూలానికి అందమై బంధమై అనుబంధమై తీగ కొసన పువ్వు పుడితే పువ్వుకి ప్రాధాన్యమా తీగకు ప్రాముఖ్యమా అనే ఆలోచన చింతన ఎవరికి కలుగుతుంది చెప్పండి. పైగా తీగ కొసన వీరే వికసిస్తే తీగ పువ్వు అని అనడం మనం ఎప్పుడైనా విన్నావా? పూల తీగ అంటాం, అంటే పూల వల్ల తీగకు శోభ అని మనం అనుకుంటాం. కానీ నిజమైన నికార్సైన ప్రాకృతిక సౌందర్యాభిమానులకు ఆ రెండిటికి తేడా ఉండదు. తీగడు పూలు అని అంటే తప్పేమిటి? ఓహ్, ఇది కవిత్వం. పూల తీగ అంటే ఇది భౌతికమైన దృష్టి. సృష్టిలో భౌతికము అభౌతికము మానసికము ఇవన్నీ మనుషులం మనభావన. కానీ ఆ పూల కొమ్మకు కానీ ఆ తీగ కొసనున్న విరికి కానీ ఇవేవీ పట్టవు. ఒక్క గాలిరేవట వీస్తే ఆహా అని సన్నగాలిలో సన్నాయి నాదాన్ని ఆస్వాదిస్తూ సౌగంధ్యాన్ని వెదజల్లడమే. అందుకేనేమో కవులు కూడా తీగకు పువ్వు అందం అని రాసుకొచ్చారు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో.

పిల్లాపాపలతో కళకళలాడే ఇల్లు, పొదరిల్లు, ఆ నవ్వులు, విరిజల్లు, ఎద అందువల్లే విరాజిల్లు. ఇన్ని ఇళ్ళు బాగానే ఉన్నాయి, ఇంతకీ ఏమిటి పోకిళ్ళు అంటే ఒక బాబు ఒక పాప. ఇలా ఈ రెండు పువ్వులు నవ్వుతూ తుళ్ళుతూ అల్లరి చేస్తూ ఉంటేనే అంత ఆనందంగా ఉంటుంది. అలాంటిది సన్నజాజుల్లాంటి బాలలు, అల్లుకున్న తీవెల్లాంటి అమ్మా నాన్నల మధ్య గలగల బెలబెలలాడుతూ ఎక్కడెక్కడి బాలలు ఒక్కచోట చేరారనుకోండి, ఎలా ఉంటాయి ఆ కేరింతలు? అవి కేరింతలు కావు, మనసుకు సంతోషపు టూరింతలు.

అవన్నీ కాయలుగా మారాలంటే ముందు బీర పువ్వు, దొండ పువ్వు ఇలా పువ్వులుగా ఉండాల్సిందేగా. మనం అప్పుడు చూడం, ఇప్పుడు వాడుకోవడం మానం. కేవలం పూలుగానే తీగల కొసలుంటే ఎంత బాగుంటుంది. చిన్న చిన్నగా సుగంధాలు వస్తే జాజులు అంటాం, అందులోనే విరజాజులు. ఆ తావి కాస్త ఘాటు ఎక్కువైందనుకోండి, బహుశా విరజాజులని వీరజాజులు అనాలేమో. ఈ జాజుల పక్కల నుంచి ఆ మోజులు కాస్త పక్కన పెట్టి కొల్లలుగా ఎల్లల్లేని పరిమళాలు వెదజల్లే మల్లెల తీగల దగ్గరికి వస్తే ఆ తీగె మనమైతే, ఆ రాగం మనదైతే, ఆ వాసనల భోగం మనమైతే, మననమైతే ఓహో.

0: Noi.
1: అలా అలా ఆరారా కొంచెం కొంచెంగా సొరభిళాలని వెదజల్లుతూ ఉంటే, ముఖ్యంగా తీగజాతి పుష్పాలు. ఏం తీగజాతి కాయలు లేవా? ఉన్నాయి, దొండకాయలు, బీరకాయలు, పొట్లకాయలు.

మనం నాటిన మొక్క అంతకుముందున్న ఒక మోడు, దానికి ఈడు దీనికి జోడు కుదిరి ఆరారా పడిన నీటి తుంపర్లకి ఆ తుంపర్లని ముత్యాలుగా చేసుకుని చిగురాకుల మీద తడతడ మెరిపిస్తూ ఓ సన్నని క్రొందీగ అంటే కొత్త తీవె పొద్దున్నే చిగురాకుల కళ్ళు విప్పి మనల్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఒక చిన్న నవ్వు దానివైపు అలా విసిరేమనుకోండి, అది తిరిగి ఒక చిట్టి పువ్వు మన కోసం విరిసి మురుస్తుంది. తప్పించుకున్నాం, కొంచెం ముందుకెళ్ళాం. గులాబీల పొదలు, ఎత్తుగా సంపెంగ చెట్టు, ఇంకా ఇంకా ఓపికండి, ఓర్పుండి తెచ్చుకొని పెంచుకోగలిగితే ఓ మొగలి. వీటన్నిటినీ అల్లిబిల్లిగా అల్లుకుంటూ తీగలు, ఏమనిపిస్తుంది? కొత్త పెళ్ళి కూతురులాటి ఓ మొక్కకి కొంగ్రొత్త చీర చుట్టినట్టుగా చిగురాకులు, వాటికి అలవోకగా జుంకాలు తగిలించినట్టు చిట్టి మొగ్గలు వెరసి ఏవేవో రకరకాల అలంకారాలు ఆభరణాలుగా వేసినట్టు తీవెలు. నీ మెడ చుట్టూ గులాబీలు, కృష్ణశాస్త్రి గారు గుర్తొస్తున్నారే, రాక తప్పుతుందా? ప్రకృతి పారవశ్యం, చిట్టిపొట్టి పదాలు, అలతి అలతి తెలుగు, ఆరారా ఆ భావనల వెలుగు, అన్నీ కలబోస్తే మనం ఏ దేవుళ్ళ పల్లికో వెళ్ళాము అనిపిస్తుంది. ఇక్కడే ఈ నేల మీదే ఈ పచ్చదనం, ఈ వెచ్చదనం, ఈ ముంగిట్లో, ఈ వాకిట్లో ఆ మొగ్గలు, ఆ మురిపాలు, ఈ పువ్వులు, అవి ఆనందంలో సగపాలు వెరసి, అది కృష్ణశాస్త్రీయత.

0: ఈ గులాబీల మధ్య మందారాల మధ్య
1: తీగలు ఉన్నాయా? తీగలు ఏం కనబడతాయి? ఎందుకు కనబడాలి?
0: అంత దట్టంగా పూచిన చెట్ల మధ్య పైగా చీకటి వెలుగు, ఏది స్పష్టంగా లేదు, అంతా అస్పష్టంగానే ఉంది. ఆ స్పష్టతే మనకి ఒక్కోసారి చికాకై అస్పష్టతే ఇష్టంగా మారితే తీగల్ని వెతుక్కోవడం కష్టం అని అనుకో. వెతకబోయిన తీగ కాలికి తగిలితే నలిగిపోదు.

పొరపడ్డం ఎలా అవుతుంది? మతిమాలి, ఆ తోటమాలి, అతడే వనమాలి, కవనమాలి కూడా. కాబట్టే ఆ తోటలో ఆ బాటలో ఈ పాటతో కలుసుకున్నప్పుడు

మనసు బాధగా ఉంటే కలత, మరి ఆనందం కావాలంటే కా తీసేసి చూడండి లత, ఒంట్లో అనారోగ్యం నలత, అక్కడ నా తోసేసి అలా కిటికీలోంచి చూడండి లత, అలా చూడడం కూడా రాకపోతే అప్పుడు నలతే అంటే న లత, సంస్కృతం ప్రకారం లత లేకపోవడం, అవన్నీ పక్కన పెట్టండి. వల్లరి వల్లి ఇవి కూడా సంస్కృతంలో తీగకు పర్యాయ పదాలే. తీగె తీవి తీవ, బుజ్జి తీగుందనుకోండి లతిక అంటారు. ఇవన్నీ ఎందుకు అంటే ఒకనొక చలనచిత్ర గేయకర్త అన్నట్టుగా వనిత లత కవిత మన లేవు లేక జత, ఆ చిత్రంలో ఆ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన పాట కాబట్టి అవి జత లేకపోతే మన లేవు అని. నిజానికి అవేవీ లేకపోతే అవి మన లేకపోవడం కాదు, మనం లేకపోవడం.

0: కాబట్టే ఆ లతకు ప్రేమ రుచి సోకిందనుకోండి. అది ఏ ప్రేమైనా కావచ్చు. ఓ తల్లి ఆ తీగను తన పాశంగా ఎంచితే ఆ పుష్పం తన శిశువు కాదు? ప్రేమ అనేది బహువిధాలుగా విస్తరిస్తుంది, పూల తావిలాగే బహువ్యాపకత్వం, మరందంలాగే. కాబట్టి ప్రేమకు చివరన లతను, లతకు ముందు ప్రేమను చేకూరిస్తే మన్మధుడికి లతాంతాయుధుడని పేరు. సరే, ఈ సంస్కృతంలో ఉన్న నామాలు అన్నీ ఇన్నీ కావు ఈ తీగకి, తెలుగులో మాత్రం తక్కువ. పదాలు పదార్థాలు చర్చ కన్నా హృదయం, అందులోని భావ సౌకుమార్యం అది ముఖ్యం. దానితోటే మన మనస్సుకి సఖ్యం. పిలిస్తే ఇలా పిలవాలట.
1: ప్రేమలత నీవే నా కవిత.

తోటవైపు వెళ్ళాం, ఆ బాట పట్టాం, ఆ మాటే మాట్లాడుకున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. తీవె అంటే లత, పూలు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు, గాలులు, తేనెలు, సుగంధాలు, వీటి మధ్యలో అన్నిటినీ కలిపి ఒక పాటగా అల్లుకొని కాదు మనం ఆస్వాదిస్తున్నది.

పాటకు తీగకు ఏమిటి అనుబంధం? ఇలా ఇలా కొంచెం ఇలా వచ్చి అలా ఆ లతా నికుంజంలోకి. అదుగో మళ్ళీ లత అంటే తీవ, నికుంజము అంటే పొదరిల్లు. తీగలతో అల్లినటువంటి చక్కటి పొదరింట్లోంచి ఏదో వినబడుతోంది. అది ఎక్కడి నుంచి వస్తోంది? మనకే కాదు సందేహం, పాడుతున్న వారికి కూడా.

రాగం నాదాత్మకమై సాహిత్యంలోకి దిగిన సంగీతం చక్కని కీర్తను కృతం గేయము గానము రసయానము అవుతాయి. అవుతున్నప్పుడు ఎక్కడున్నది తీగలోనా వీణలోనా అనే విచికిత్స కన్నా, ఎందుకంటే పింగళి నాగేంద్రరావు గారు ఎప్పుడో చెప్పారు, రసపట్టులో తర్కం కూడదు, వీణనాది తీగనీది అనుకుంటే

అది అలాంటి మొక్కుబడి మన చేత ఆ తోటకు మొక్కబడి అలాంటి బడి నుండే మొక్క నేల పలక మీద అక్షరాలు తాను దిద్దుకొని మన చేత దిద్దిస్తుంది. ఆ దిద్దించడమే ఆశాభావం. మొలకెత్తిన మొక్కని అల్లుకున్న తీగలు ఎల్లకాలం అలా ఉండిపోతాయేమిటి? పెరుగుతాయి కదా. ఒకవేళ ఏ పెనుగాలో వచ్చి ఒరిగితే ఒరిగినంత మాత్రాన నైరాశ్యానికి ఒరిగేదేమీ లేదు. ఆశాభావం ప్రకృతి స్వభావం కాబట్టి

అవును కదా. అంచేత వీణ తీవెల మించి వచ్చే రాగాల గాలి, వైలన్ తంత్రుల మీద వికసించిన గీతాల పూలతావుల వెల్లువ, తంబుర శృతిలో ఆ తీవెలలో రావించుకునే ఆనందమైన నాదస్మృతి, ఇవన్నీ కూడా తీగలమించే. ఈనాడైతే ఎక్కడికి పడితే అక్కడికి చరవాణి పరికరాలతో మాట్లాడుతున్నాం. ఒకప్పుడు

ఇప్పుడు తీగల మీదేగా మొత్తం. అంచేత తీవెల తోబలు ఏవైనా నలతల కలతలకు లొంగడం కన్నా లతలకు లొంగితే పుష్ప సుగంధాలని ఆఘ్రాణించచ్చు, తేనెలను గ్రోలచ్చు. తీవెల ఊయలపై తుమ్మెదలు ఊగుతున్న చిట్టి చిట్టి పిట్టలు కూ అని కూస్తున్నా ఎంత హాయిగా ఉంటుంది. అవి అలా ఎగిరిపోయినా ఆ తీగ అలా ఊగుతూ ఉంటే మనకు ఈ సందేహం రాదు, ఎచట నుండి వీచెనో అని. తీగలపై ఊగుతూ మనసు వైపు సాగుతూ ఆ చల్లని గాలి తరగల మీద ప్రసారాలు కూడా అలా అలా అందుతూ ఉంటే ఇది గానాల యానాల ప్రసారమా, మాధుర్యాల తీవెల పువ్వుల పొట్లాలలో అందిన ప్రసాదమా?

ముందడుగు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నారు. వినబోతున్నది బడిపంతుల చిత్రం నుండి పి సుశీల పాడిన పాట.

మధుమంజరి సినిమా పాటలు విన్నారు. మరిన్ని చలనచిత్ర గీతాలు ఇదే ప్రసారంలో 12:40 నుండి 1:20 వరకు వినొచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:29:20. మరికొద్ది క్షణాలలో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో మార్పును, ప్రాంతీయ భద్రతకు సహకారం అందిస్తుందన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకదళ సహకారం పెంపొందించేందుకు ఇరు దేశ నాయకులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతకు సమర్థవంతమైన నౌకదళ సహకారం అవసరమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం నౌకదళ సహకారమే అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.
1: హమారే మెరిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ సే ఇండో పసిఫిక్ మే హమారే సాజా ప్రయా

0: प्रयासों को नई ताकत मिलेगी। हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे। फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की।
1: భారత్ ఆస్ట్రేలియా మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం, 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలు పెట్టుకుందని, ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో ఇరు దేశాలు అణుశక్తి రంగంలో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
0: హమ్ భారత్ మే హైడ్రో ప్రొజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ ఆర్ విండ్ మిల్స్ కే లియే మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ తయారు కర్ రహే. భారత్ నే 2030 తక్ 500 గిగావాట్ రిన్యూబల్ ఎనర్జీ और 2070 तक नेट जीरो का लक्ष्य रखा है. हमने 2047 तक 100 गीगावाट न्यूक्लियर एनर्जी का लक्ष्य रखा है.
1: మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ అనువైన వేదికను వివరించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని కొనియాడారు. భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధిలో ఆస్ట్రేలియన్ సూపర్ అదనంగా 500 మిలియన్ ఏయుడి పెట్టుబడి పెట్టనున్నట్టుగా ప్రకటించారు. గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీల ఏర్పాటు, పెర్ద్వాన్ ప్రాజెక్టు వంటి పారిశ్రామిక ఒప్పందాలు ప్రస్తావించారు.
2: We share a focus on deepening and diversifying the relationship between our countries so we can continue to grow from strength to strength. Today we have done exactly that across the breadth of our relationship. With new landmark agreements, we are expanding our relationship across defence and security, education, science and technology, and energy security and critical minerals. Prime Minister Modi and I have released a joint declaration on defence and security cooperation to deepen our practical partnership.
1: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే మహాసముద్రాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగం కోసం లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ జారీ చేస్తే జాతీయ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. తర్వాత కోర్ధా భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ స్క్రోడర్ ఈ ఉదయం ప్రకటించిన 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ పెట్టుబడి భారతదేశం స్వాగతించింది. మన దేశ వృద్ధి సంస్కరణల పదంపై అంతర్జాతీయంగా నమ్మకానికి మరొక నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతదేశంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు అందిస్తున్న అపార అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ పెట్టుబడి ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దృఢ నిశ్చయం, నిరంతర కృషి, సానుకూల ఆలోచన విధానమే విజయానికి నిజమైన సూత్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంకల్పబలం, సానుకూల ఆలోచనల శక్తితో వికసిత్ భారత్ సాకారానికి దేశ యువత పూర్తి అంకితభావంతో కృషి చేస్తోందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు అనుసరిస్తూ ఈ సంస్థ విద్యార్థి శక్తిని సంఘటితం చేయడంలో, యువతలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్ల సమస్య వంటి సందర్భాల్లో విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ యువతను దేశ నిర్మాణంలో అగ్రగామిగా నిలిపిందని హోంమంత్రి అన్నారు. దేశం ఎదుర్కొనే ప్రతి సవాళ్లు ధీటుగా ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాలే అన్నిటికంటే మిన్న అని భావించేలా రాబోయే తరాలకి సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశమే సర్వోపరి అనే భావనతో అఖిల భారత విద్యార్థి పరిషత్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులను దేశసేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యం బలోపేతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం ఈ

0: సంస్థ మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ఇలాగే ముందుకు సాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఎరువులపై సబ్సిడీలతో రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవాన్ని కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక సమర్థవంతమైన పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఈరోజు నుంచి మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగం, మౌలిక సదుపాయాల సుస్థిరత, రవాణా సౌకర్యాలపై చర్చిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన అనుసంధానంతో సమగ్ర వృద్ధి సాధించాలని బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న జరిగే మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్ ఖతార్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఓడలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పుల ముగింపు సూచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 90 సైనిక స్థావరాలు ఓడరేవులు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకయన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇరాన్ సామర్థ్యం దెబ్బతీయటమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బహ్రెయిన్, కువైట్లపై జరిగిన దాడులకు బాధ్యత వహించింది. ఇరాన్ అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్, చబహర్, బందర్ అబ్బాస్ వంటి రేవు పట్టణాల్లో పేలులు సంభవించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లు నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీసులు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చలనచిత్ర గీతాల కార్యక్రమం ఘంటసాల, పి సుశీల జంట కంఠాలలో ఆత్మగౌరవం చిత్రం నుండి

నడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి ఉరిమిన నడిసే

పిడుగురాముడు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం విన్నారు. తర్వాత వినబోతున్న పాట

0: పి సుశీల ఘంటసాల జంట స్వరాలలు
1: నిలువుమా.
0: అమరశిల్పి జక్కన్న చిత్రం నుండి

0: విన్నపాట పరమానందయ్య శిష్యుల కథ చిత్రం నుండి పి. సుశీల ఘంటసాల పాడింది. ఆ జంట కంఠాలలోనే జమీందార్ చిత్రగీతం.
1: పలకరించితేనే ఉలికి ఉలికి.

చలనచిత్ర గీతాల కార్యక్రమంలో తుదిగా అదృష్టవంతుల చిత్రం నుండి ఘంటసాల పి సుశీల జంట స్వరాలలో

చలనచిత్ర గీతాల కార్యక్రమంలో కడపటి పాట వింటున్నారు. సమయం 1:20 వస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా పనగానపల్లెలో పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి పనగానపల్లె చేరుకుని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి ఆ దేశ మంత్రి కాంగ్చన్ కాంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో యువతకు నైపుణ్యాలు అందించేందుకు కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మద్దతు

0: తరచుగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూమర్ అనే ఏపీ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య ఉమ్మడి పరిశోధన, అభివృద్ధికి సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలు అమలు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈరోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 2 ఏడాదిలో 74 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 95% మంది రైతులకు చెల్లింపులు చేశామని మనోహర్ చెప్పారు. గోనె సంచులు, గోదాములు, రవాణా, తేమ శాతం వంటి అంశాల్లో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపట్టామని, ఈ ఖరీఫ్ పంటకాలం నుండి రైతు సేవా కేంద్రాల్లోనే గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్ధిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. గుంటూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 20 రకాల పథకాల ద్వారా కొత్త వారికి రుణాలు ఇవ్వడం కోసం ఈ రుణమేళాను నరసరావుపేటలో నిర్వహిస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలోని ప్రతి మండలంలో మహిళలతో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని, 7 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని సూర్యఘర్ రుణాలు అందచేయనున్నామని శ్రీకృష్ణ దేవరాయలు వివరిస్తూ,
1: పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివరీ చేయబోతా ఉన్నారు. మహిళలకు సంబంధించిన ఒక క్లస్టర్ని పెట్టబోతా ఉన్నాం. సత్తెనపల్లిలో ఒకటి అబ్బూరులో పెట్టబోతా ఉన్నాం. 7 గ్రామాలు తీసుకుని ఆ గ్రామంలో పిఎం సూర్యగారు ఏదైతే ఉందో సోలార్ ప్యానల్స్ పెట్టేది, అది మొత్తం గ్రామం మొత్తం కూడా అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేసి ఇవ్వబోతా ఉన్నాం. పల్నాడులోనే 18,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వారందరికీ కూడా ఈ స్వనిధి చేరే విధంగా చేయాలి అని చెప్పి బ్యాంకర్స్ చెప్పింది.
0: బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనపరిచేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉపాధ్యాయులను నియమించి పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులను సిద్ధం చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించి గుంటూరు జిల్లా రాయపూడి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల సేవలను ఒకే కేంద్రం నుండి పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడమే ఈ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లక్ష్యమని మంత్రి వివరిస్తూ,
2: రోజు రోజుకి టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది. సో ఏఐతో అనుసంధానించి లేటెస్ట్ టెక్నాలజీతో సిఆర్డి ఆఫీసులో ఈ యొక్క కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని పెట్టడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అటు సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు, గుంటలు లేని రోడ్ వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయటం, 123 మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్స్తో రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమస్యను సాల్వ్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యాక్చువల్గా ప్రజలకు ఉపయోగపడుతుంది.
0: విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిన్న వారితో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై వారికి స్పష్టత ఇచ్చారు. ఓట్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆతిథ్య వర్మ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట, ముంచింగుండ్పట్టు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన నిన్న క్షేత్రస్థాయిలో సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బూత్

0: లెవల్ అధికారులు కింది స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయన నిన్న గన్నవరం నియోజకవర్గంలోని రామవరప్పాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులు, పీఎం పోషణ్ అమలుపై ఆయన నిన్న దృశ్య మాధ్యమం ద్వారా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికైన 20 పాఠశాలలను అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి చేయాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, డిజిటల్ తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా సామాగ్రి తదితర మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పాఠశాలల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1119 ప్రత్యేక శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
5: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
4: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
5: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
4: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
6: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
7: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व

0: ఈనాటి ఈ ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో కుటుంబ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాహారం ఈ అంశంపై పోషకాహార నిపుణులు డాక్టర్ ఆర్ రేఖ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ప్రజల్లో పోషకాహార లోపం గురించి అవగాహన పరిచి వారిని ఆరోగ్యవంతులుగా తయారు చేయటమే ప్రధాన లక్ష్యం. ఇక యంత్రం, ఇల్లు, బంధం ఇలా దేనినైనా తీసుకోండి, మరమ్మత్తు అంటే రిపేర్కి వచ్చే వరకు కన్నా మెయింటెనెన్స్ అంటే నిర్వహణ చాలా మంచిది, చవక కూడాను. ఏమంటారు పెద్దలు చెప్పేవారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ఈరోజు మన సందేహాలన్నీ తొలగించి మనకి సరైన మార్గాన్ని వివరించడానికి డాక్టర్ ఆర్ రేఖ గారు, ఆహార పోషకాహార విభాగంలో పిహెచ్డి చేశారు వీరు, ఆహారం మరియు పౌష్టికాహార నిపుణులుగా పలు సంవత్సరాలుగా వీరు సేవలందిస్తున్నారు. శ్రీమతి ఆర్ రేఖ గారు మనతో మన స్టూడియోలో ఈరోజు ఉన్నారు. వారితో ముచ్చట్లలో అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి రేఖ గారు.
2: నమస్తే అండి.
1: ఈరోజు మన కార్యక్రమంలో మొదటిగా పిల్లల్లో పోషకాహార లోపం అనేది ఎక్కువగా మనం ఎదుర్కొంటున్నాం. ఏ వయసు నుంచి వారి ఆరోగ్యంపై మనం శ్రద్ధ పెడితే వారి భవిష్యత్ ఆరోగ్యం బలవర్ధకంగా ఉంటుంది అంటారు?
2: నేను ఆహారమే ఔషధం అనే కోట్తో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆహారం ఎప్పుడైతే మనం మితంగా తీసుకుంటామో ఔషధం, అమితంగా తీసుకుంటామో విషం. సో మీరు అడిగిన ప్రశ్నకు, పిల్లలకు పౌష్టిక ఆహారం చాలా కీలకం. ఎందుకంటే ఇది వారి శారీరక ఎదుగుదల, బుద్ధి అభివృద్ధి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు పునాదిని ఏర్పరుస్తుంది. అలానే పూర్తి సామర్థ్యం చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఏ దశ నుంచి అని ప్రశ్నించారు కదా, దానికి సమాధానంగా అలా చూస్తే మొదటి 1000 రోజులు అనగా పిండ దశ అంటే ప్రెగ్నెన్సీ 270 రోజులు, పుట్టిన తర్వాత మొదటి సంవత్సరం వరకు శిశువుకు అంటే 360 రోజులు, అలానే 2వ సంవత్సరం వరకు మరొక 365 రోజులు. సో మొత్తంగా మొదటి 1000 రోజులు కూడా ఈ పౌష్టిక ఆహారపు అలవాట్లు అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ పిండ దశ కంట ముందు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు బాగా కనపడుతున్నాయి పిల్లల్లో. అంటే పెళ్ళైన అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూసుకుంటే ఇదివరకు కాలంలోని మనకి మన అమ్మమ్మలు నానమ్మలు చక్కగా 10 మందిని 12 మందిని ఎటువంటి కష్టం లేకుండా చక్కగా కనేవారు. ఇప్పుడు చూసుకుంటే IVF అని ఇతర ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. సో ప్రెగ్నెన్సీ ధరి

0: పెంచడానికి కొన్ని న్యూట్రియంట్స్ అనేది చాలా కీలకం. అవేంటి అంటే జింక్, సెలీనియం, ఐరన్, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, అయోడిన్, ఇలాంటివి అన్నీ కూడా చాలా అవసరం. ఇప్పుడు మనం చూసుకుంటే ఐరన్ అనేది మనకి బెల్లం, ఆకుకూరలు, కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఇటువంటి వాటిల్లో లభిస్తాయి. విటమిన్ డి తీసుకుంటే పాలు, గుడ్లు, నువ్వుల్లోని బాగా విటమిన్ డి అనేది లభిస్తుంది. జింక్, సెలీనియం అనేది ఆకుకూరల్లో బాగా లభిస్తుంది. ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే పీస్, బీన్స్, క్యాబేజ్, ఆరెంజెస్ అలానే ఆకుకూరల్లో బాగా లభిస్తుంది. సో ఈ ఫోలిక్ యాసిడ్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాట్స్ అనేది పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. అలానే అయోడిన్ తీసుకుంటే తెలివైన మరియు బుద్ధిగల పిల్లలు పుట్టాలి అంటే అయోడిన్ చాలా అవసరం. ఇది అయోడిన్ అనేది మళ్ళీ మనకి పాలు, గుడ్లు, చేపల్లోని బాగా ఉంటుంది. అలానే అయోడైజ్డ్ సాల్ట్, సో చాలామంది ఉప్పులోని అయోడిన్ ఉంటుంది అనుకుంటారు, కానీ ఉప్పుని 1950స్లోనే గవర్నమెంట్ అనేది గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్, అంటే అయోడిన్ లోపం వల్ల గండు వ్యాధి ఏదైతే వస్తుందో, అలానే క్రెటినిజం లేదంటే బుద్ధిమాన్యత అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే కనపడతాయో దాన్ని నిర్మూలించడానికి ఉప్పుని ఒక వెహికల్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే పేద అయినా గొప్ప అయినా ఎవరైనా సరే ఉప్పు లేకుండా ఆహారం అనేది ఉండదు. రెండోది చక్కగా అన్ని చోట్ల లభిస్తుంది, సముద్రం ఉన్న అన్ని చోట్ల చీపెస్ట్ సోర్స్. సో ఉప్పులోని అనేది అయోడిన్ ఉండదు, బట్ ఇది ఫార్టిఫై చేస్తారు కాబట్టి మనం ఫార్టిఫైడ్ సాల్ట్ అనేది తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా పిండి పదార్థాలు, చిరుధాన్యాలకి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అనగా మన ట్రెడిషనల్ ఫుడ్స్ రాగి అంబలి, రాగి తోప, రాగి సంకటి, బార్లీ, సజ్జ బూరలు మరియు అన్ని పప్పు దినుసులు ప్రతిదీ కూడా, అంటే ఇక ప్రోటీన్స్ లభిస్తాయి వాటి వల్ల, కిచడీ చేసుకోవటం, అలానే మన ట్రెడిషనల్ కూరలు అనగా మెంతి పెట్టిన కూరలు, ఆవ పెట్టిన కూరలు, తెలగపిండి కూరలు, ఇవన్నీ కూడా మంచి న్యూట్రియంట్స్ ఏవైతే మనకి ప్రెగ్నెన్సీలోని కావాలి అండ్ శిశువు ఒక డెవలప్మెంట్కి కావాలి, అలాంటివన్నీ కూడా మన ట్రెడిషనల్ ఫుడ్స్లోనే లభిస్తాయి. అలానే B12 అనేది కూడా చాలా అవసరం, ఎందుకంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లాంటి ప్రాబ్లమ్స్ పిల్లల్లో కనిపించకుండా ఉండడానికి మనం నిర్మూలించడానికి B12 ఎందులో ఉంటుంది అంటే మనకి ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే కూటినీరు, కంజి, లక్ష్మీచారు ఇలాంటి వాటిలో B12 అనేది మనకి లభిస్తుంది. అలానే గుడ్లు, పాలు, చేపలు ద్వారా కూడా మనకి లభిస్తుంది. అలానే మనకి ప్రెగ్నెన్సీలోని ట్రెడిషనల్ లడ్డూస్, చిక్కీలు, బెల్లంతో చేసినటువంటివి, నువ్వులు, పుట్నాల పప్పు అంటారు బెంగాల్ గ్రామ్ దాల్, సో ఇలాంటి లడ్డూస్ అన్నీ కూడా ఇవ్వటం వల్ల చాలా వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. అలానే ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా కాల్షియం అనేది 1000 mg కాల్షియము, 600 international units విటమిన్ డి కావాలి, ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీ ఈజ్ ఈక్వల్ టు 5 years ఆఫ్ రిజర్వ్స్. అమ్మాయికి తన మొత్తం 5 years రిజర్వ్స్ శిశువుకి అనేది వెళ్ళిపోతుంది, ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు. సో ప్రెగ్నెన్సీలోని బాగా మంచి ఆహారం అనేది తీసుకోవటం వల్ల తల్లి మరియు బిడ్డ ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అండ్ మంచి మనకి ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలి అంటే ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి. అలానే డెలివరీ తర్వాత అనగా బాలింతలకి ఇంకా ఇక్కడ రిక్వైర్మెంట్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఇందాక కాల్షియం 1000 అంటే ఇప్పుడు 1200 grams mg కాల్షియం కావాలి, అలానే వైటమిన్ డి, క్యాలరీస్ కానీ అన్నీ కూడా డబుల్ ఎక్కువ కావాలి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే వీళ్ళు బాలింతలకి లాక్టోగోగు ఫుడ్స్ అంటే బాగా పాలు ఉత్పత్తి అయ్యే ఫుడ్స్, అలానే వీళ్ళకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సో ఇవి యాంటీబయోటిక్ ఫుడ్స్, సో ఇలాంటి ఫుడ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అనగా ఆకుకూరలు, అలానే ఎండు చేపలు, ఎగ్, గుడ్డు తింటాం, అలానే పసుపు యాంటీబయోటిక్, గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి దానికి మొదటి ముద్ద సొంటి ముద్ద ఇవ్వటం, జ్యూసెస్, ఇవన్నిటికంటే మంచినీళ్ళు, చాలామందికి తెలియని విషయం, ఎంత వాటర్ తాగుతారో అంత వాళ్ళకి పాలు ఉత్పత్తి అనేది బాగుంటుంది. అయితే ఇక్కడ మొదటి 6 నెలల పాటు శిశువుకి తల్లిపాలు మాత్రమే, సో ఎప్పుడూ కూడా తల్లిపాలు మాత్రమే, మంచినీళ్ళు కూడా అవసరం లేదు. అలానే చాలామంది ఏంటంటే దాహం వేస్తుందేమో అని చెప్పేసి తేనె పెట్టడం, జ్యూసెస్ ఇవ్వటం, లేకపోతే వేరే డబ్బా పాలు ఇవ్వటం సరిపోవు అనే అపోహతో, లేదంటే మంచినీళ్ళు కూడా పడతా ఉంటారు. సో ఏది కూడా అవసరం లేదు.
1: మొదటి ఆరు నెలలు
0: శిశువుకి తల్లిపాలు మాత్రమే. అలానే పుట్టిన వెంటనే డెలివరీ తర్వాత

0: ఒక గంట లోపున మురిపాలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ మురిపాలల్లోని ఈపీఏ డిహెచ్ఏ బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి, అలానే ఐజీఏ ఐజీజీ యాంటీబాడీస్ అంటే రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి న్యూట్రియంట్స్, సో ఇంకా చాలా విలువైన న్యూట్రియంట్స్ ఏవైతే బిడ్డకి డెవలప్మెంట్కి శిశువుకి కావాలో అవన్నీ కూడా తల్లిపాల ద్వారానే లభిస్తాయి. అలానే మనకి శిశువుతోని మదర్కి శిశువుకి బాండింగ్ బాగుండాలి అంటే కూడా తల్లిపాలు అనేది చాలా అవసరం. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు, అంటే ఇక్కడ తల్లిపాలు ఆపేము, తల్లిపాలతో పాటు పూరకాహారం అనగా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది మనం బిడ్డలకి ఇస్తాం. మనం అన్నప్రాసన్నం చేస్తాం, అది మన కల్చర్లోనే ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం బియ్యము గుప్పెడు పప్పు ఉడకబెట్టేసి బాగా చక్కగా మెదిపి దాంట్లో నెయ్యి వేస్తున్నాం. అది ఎందుకు వేస్తాము నెయ్యి అనేది అంటే ఖచ్చితంగా విటమిన్ ఏ డి ఈ కే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది ఆ శిశువుకి ఒంటి పట్టాలి అంటే ఖచ్చితంగా నెయ్యి అనేది కావాలి. అలానే ఇక్కడ వాళ్ళకి పిల్లలకి ఒక స్టేజ్ పరంగా మనం ఆహారం అనేది అలవాటు చేయాలి. అంటే ముందు థిన్ ప్యూరీస్ అనగా కొన్ని జ్యూసెస్ లేకపోతే చాలా పల్చగా చేసి పెట్టాలి, తర్వాత థిక్ ప్యూరీస్ ఇంకొంచెం చిక్కగా ఇవ్వటం, అలానే తర్వాత మ్యాష్ చేసి బాగా మెదిపేసి పెట్టడం, తర్వాత ఇంకొంచెం బరకగా వండి పెట్టడం. దశల వరకు వాళ్ళకి 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఆ ఫుడ్ ఏదైతే పెడుతున్నామో దాన్ని మార్చి పెట్టడం అన్నమాట. అలానే కమర్షియల్ ప్రోడక్ట్స్కి మనం బయట కొనుక్కొని డిపెండ్ అయ్యే కంటే కూడా చక్కగా ఇంట్లోనే బియ్యం కానీ గోధుమలు కానీ మిల్లెట్స్ని కానీ అంటే చిరుధాన్యాలను కానీ మనమే చక్కగా వేయించి పౌడర్ చేసుకొని వాళ్ళకి మనం పెట్టవచ్చు. క్యారెట్ ప్యూరీస్ కానీ యాపిల్ ప్యూరీస్ కానీ రాగి జావ పరమన్నం వండి పెట్టడం, చక్కగా మనం పిల్లలకి మంచి ఆహారం అలవాట్లు ఈ దశలోనే చెయ్యాలి. అలానే ఉప్పు కానీ పంచదార కానీ చాలా తక్కువగా ఈ దశలోనే మనం వాళ్ళకి అలవాటు చేస్తే పెద్ద అయ్యాక కూడా వాళ్ళు ఆ ఉప్పు తక్కువగా తీసుకోవటం పంచదారకి అలవాటు అనేది పడకుండా ఉంటారు. అలానే ఈ దశలోని పిల్లలకి పళ్ళు వస్తాయి. సో పళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు అందరూ కూడా బొమ్మలు కొని ఇచ్చేస్తున్నారు, దానివల్ల ప్లాస్టిక్ కెమికల్స్ అనేది పిల్లలకి మంచిది కాదు. సో ఇదివరకు కాలంలో అయితే చక్కగా పిండి వంటలు అంటే గిలకల్ లాంటివి గోధుమ పిండితోని అలా తయారు చేసి ఇచ్చేవారు. చాలామంది తల్లులు బిస్కెట్స్ కేక్స్ పేస్ట్రీస్ డ్రింక్స్ ఇవన్నీ కూడా పిల్లలకు అలవాటు చేస్తారు. సో అవి పెట్టకుండా ఉంటే మంచిది. మరొకటి ఇక్కడ ముఖ్యమైనది ఒకటి హెచ్చరిక ఏంటంటే, చాలామంది తల్లులు పిల్లలకి ఆహారం పెట్టేటప్పుడు సెల్ ఫోన్ ఇస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ఈ అలవాటు అనేది మంచిది కాదు, ఎందుకంటే దానివల్ల మనం మైండ్ఫుల్ ఈటింగ్ అనేది పిల్లల్లోని స్టిమ్యులేట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకేంటంటే ఇక్కడ టీవీ స్క్రీన్స్ అవి చూడటం వల్ల వాళ్ళకి సెన్సరీ ఆర్గన్స్ సెన్సేషన్స్ అనేది డెవలప్ అవ్వదు, అలానే వాళ్ళకి తెలియటం లే వాళ్ళు ఏం తింటున్నారు అనేది వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది.
1: చాలా బాగుంది మేడం. మరి పిల్లలు ఆరోగ్యంగా బలవర్ధకంగా అంటే మానసికంగా శారీరకంగా కూడా ఏ విధంగా బలవర్ధకంగా ఉండి భవిష్యత్తులో బాగుంటారో చాలా వివరంగా చెప్పారు. మరి ఎక్కువగా బడికి వెళ్ళే పిల్లల్లో మనం ఈ పోషకాహార లోపం అనేది గమనిస్తూ ఉంటాం, అది ఎందుకంటారు?
0: చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు బడికి వెళ్ళే పిల్లల్లోని ఏంటంటే మెయిన్ ఇక్కడ ఇప్పటిదాకా తల్లి సంరక్షణలోని తల్లి చక్కగా తినిపిస్తుంది, తినకపోతే చూస్తారు బాగా వాళ్ళకి నచ్చినట్టు చేసి పెడతారు. ఎప్పుడైతే వీళ్ళు స్కూల్కి వెళ్తారో అప్పుడు ముఖ్యంగా వీళ్ళకి పురుగులు ఉండే అవకాశం అనేది ఈ స్టేజ్లోని ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఆకలి వేయకపోవటం లేకపోతే తిన్నది ఒంటి పట్టకపోవటం అంటే హెల్మెంటిక్ వామ్స్ అంటాం, అదొకటి. రెండోది మాల్ న్యూట్రిషన్ ఒకటి కనపడుతుంది. అలానే డయేరియా అండ్ వామిటింగ్స్, అలానే కోల్డ్ కాఫ్ జలుబు దగ్గులు ఇవన్నీ కూడా తరచుగా వస్తూ ఉంటాయి వీళ్ళకి. సో అందుకని చెప్పేసి ఈ నులి పురుగుల్ని మనం అరికట్టాలి అంటే ఖచ్చితంగా కొన్ని కషాయాలు ఇంట్లోనే తయారు చేసి అనగా జీలకర్ర కషాయం వామ్ కషాయం వామ్ అన్నం పెట్టడం జీలకర్ర అన్నం పెట్టడం తులసాకులు కషాయం సో ఇలాంటివి పట్టడం వల్ల ఏంటంటే మనకి ఆ నులి పురుగుల్ని మనం నిర్మూలించవచ్చు. అలానే మనకి గవర్నమెంట్ కూడా అల్బెండోజోల్ ట్యాబ్లెట్స్ స్కూల్స్లోని ఇవ్వటం, మనం ఇంట్లో కూడా నులి పురుగులు ఉన్నాయా పిల్లలకి వాళ్ళు ఎందుకు తినటం లేదు అనేది చెక్ చేసుకొని అల్బెండోజోల్ కూడా వేసి వాళ్ళు తినేలాగా చేసుకోవచ్చు. సో వాళ్ళకి చక్కగా సలాడ్స్ అలవాటు చేయడం, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రూట్స్ అలవాటు చేయటం, కొంచెం రైస్ కొంచెం పెరుగు, అప్పుడు ఏంటంటే సమతుల్య ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇలా చిన్నపిల్లలకి మనం బాక్సెస్లో కరెక్షన్స్ చేసుకుంటూ మంచి వాళ్ళకి ఆసక్తిగా అట్రాక్టివ్గా ఫుడ్స్ పెట్టి మనం చేంజెస్ చేసుకోవచ్చు.
1: పిల్లలకి ఏ విధంగా అయితే నచ్చుతుందో అది

0: మనం తెలుసుకుని వారికి అందిస్తే గనక ఈ పోషకాహార లోపాన్ని చాలా వరకు మనం నిర్మూలించవచ్చు అని చెప్తున్నారు. మరి బాలికల్లో ఈ కాలంలో చూస్తే మేడం, చాలా త్వరగా మెన్స్ట్రువల్ సైకిల్ అనే దానిలోనికి వచ్చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, పోషకాహారానికి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ని మీట్ అవ్వటానికి కావచ్చు, లేకపోతే బాలికల్లో జరిగే ఈ లోపాలకు కావచ్చు, ఏదైనా పోషకాహారంతో సంబంధం ఉందా?
1: ఖచ్చితంగా సంబంధం ఉందండి. దీన్నే ప్రీకాషియస్ ప్యూబర్టీ అంటారు. అంటే త్వరగా పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు, అంటే 9 ఏళ్ళకే 10 ఏళ్ళకే కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. అలానే లేకపోతే లేట్ మెచ్యూరేషన్ కూడా కొంతమందిలో కనపడుతుంది. కౌమార దశ పిల్లల్లోనే బాగా కనపడుతుంది. పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ సిస్ట్లు అనేవి కనపడుతున్నాయి. అలానే ఊబకాయం ఒకటి, ఒబేసిటీ ఒకటి బాగా కనపడుతుంది టీనేజర్స్లోని. అలానే చిన్నపిల్లల్లో చిన్ననాటి ఊబకాయం కూడా చిన్నపిల్లల్లో కనపడుతుంది. వీళ్ళలో థైరాయిడ్ కంప్లైంట్ అనేది ఇప్పుడు కానీ మనం చూసుకుంటే పిల్లల్లో చాలా వరకు కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, టీనేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇదివరకు మనం అన్నీ కూడా ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, అంటే సున్ని పిండి వాడటం అలాంటివే ఎక్కువ యూస్ చేసేవాళ్ళమే, కాస్మెటిక్స్ అనేది తక్కువ. కానీ ఇప్పుడు చూసుకుంటే హెయిర్కి షాంపూస్ కానీ క్రీమ్స్ కానీ, తర్వాత పర్ఫ్యూమ్స్, రకరకాలు రసాయనాలు కలిగిన కాస్మెటిక్స్ అనేది పిల్లలు బాగా వాడుతున్నారు. అవి ఎప్పుడైతే స్మెల్ చూస్తారో, అది లోపల మనకి థైరాయిడ్ గ్లాండ్ లోపల ఫాలికల్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అయ్యి మనకి థైరాయిడ్ కంప్లైంట్ అనేది బాగా కనపడుతుంది. ఎప్పుడైతే థైరాయిడ్ కంప్లైంట్ కనపడుతుందో ఖచ్చితంగా అది ఇన్ఫర్టిలిటీకి కూడా దారితీస్తుంది, పిల్లలు లేనితనాన్ని. అలానే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలానే పిల్లలు ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, అలానే మోనోసోడియం గ్లూటమేట్ ఏదైతే ఉందో ఎక్కువగా ఈ ప్యాక్డ్ ఫుడ్స్లోని కలుపుతారు. చూడండి, చిప్స్ పిల్లలు ఒక్కటి ఆపరు, ఎవరైనా పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు, ప్యాకెట్ మీద రాసి ఉంటుంది ఒక్కటితో ఆపరు, తింటానే ఉంటారని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. అది నిజమే, ఎందుకంటే దాంట్లో చైనా సాల్ట్ అంటారు, లేకపోతే మోనోసోడియం గ్లూటమేట్, లేదా తినే ఉప్పు అంటారు. అదేంటంటే బ్రెయిన్కి మెసేజ్ అనేది పంపదన్నమాట. అంటే బ్రెయిన్ నుంచి మనకి మెసేజ్ రాదు స్టమక్కి, నీ పొట్ట నిండింది అని. అందుకే ఎందులో అయితే ఎంఎస్జీ చైనీస్ ఫుడ్స్లో ఉంటుందో, అది ఫ్రైడ్ రైస్ కావచ్చు, మంచూరియా కావచ్చు, నూడిల్స్, అటువంటి వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అలానే ఈ ప్యాక్డ్ ఫుడ్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్, కలర్డ్ ఫుడ్స్, అంటే ఈ కూల్ డ్రింక్స్లో కలర్స్ వేస్తారు, చాక్లెట్స్లో కలర్స్ వేస్తారు, ఇవి తినటం వల్ల ఫ్యూచర్లో కూడా మళ్ళీ వీళ్ళు ఆటిజం లాంటి పిల్లలు కానే అవకాశం ఉంటుంది. అలానే హైపర్ యాక్టివిటీ, ADHD లాంటి కిడ్స్ ఇప్పుడు చూస్తాం, చాలామంది పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు. కెమికల్స్ అంటే కలర్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్, సో ఇవి పిల్లలు అవ్వచ్చు లేకపోతే కౌమార దశలో కూడా తీసుకోవటం వల్ల ఒకదానికొకటి కనెక్టెడ్, అంటే ఇన్ఫర్టిలిటీ, PCOD, అలానే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, త్వరగా మెచ్యూర్ అయిపోవటం, దీంతోపాటు మళ్ళీ ఈ పిల్లలు కాస్మెటిక్ యూస్ చేయటం. సో అంటే మీరు అనొచ్చు, కారు తోలి మళ్ళీ ఎడ్ల బండి తోలమంటారా అని చెప్పి. అంటే నేను మళ్ళీ ఇప్పుడు ఆ పాత పద్ధతుల్లోని సున్నిపిండ్లు అవి రుద్దుకోమని చెప్పను, కానీ కొంత మన పరిధిలో మనం తగ్గించుకోవచ్చు,
0: న్యాచురల్ థింగ్స్ని పాటించగలగాలి,
1: కొంత న్యాచురల్ అడాప్ట్ చేసుకుంటూ అనవసరమైన కెమికల్స్
0: ఎక్స్పోజ్
1: అవ్వకుండా మనం తగ్గించుకోవచ్చు. కానీ ఇప్పుడు పిల్లలేంటి, ఎనరెక్సియా బులేమియా, ఎనరెక్సియా నర్వోజా కండిషన్ అంటారు, అంటే నేను సన్నంగా ఉండాలి, నేను లావ్ అయిపోతాను అని చెప్పి తిండి మానేస్తున్నారు. సో దీనివల్ల కూడా ఈ నౌరిష్మెంట్ అనేది, ఆహారపు అలవాట్లు, అలానే వాళ్ళకి న్యూట్రిట్ డెఫిషియన్సీస్ అనేవి కనపడుతున్నాయి. సో ఇలా ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంటుంది. సో ఆ అవేర్నెస్ అనేది పిల్లల్లో మనం తీసుకురాగలగాలి. అరిటాకులోని తిన్న తర్వాత చక్కటి తేనుపులు వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా దాని ఒక బెనిఫిట్స్. ఎప్పుడైతే మనం పిల్లలకి ఊరికే తినాలి, ఇది పండగ ఈరోజు తినాలి అని అలాంటి సమాధానం కాకుండా, దానిలో తినటం వల్ల దాని ఒక ఇంపార్టెన్స్, లేదా మనం ఈ ప్రాక్టీసెస్ చేయటం వల్ల ఇంపార్టెన్స్, మన ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నిటిలో కూడా చక్కగా కనిపించని ఔషధ గుణాలు ఉన్న న్యూట్రియంట్స్, ఇంగ్రీడియంట్స్ని మనం వేస్ట్ చేస్తాం. సో పిల్లలకి వాటిలోకి ఇంపార్టెన్స్ చెప్తూ చక్కగా మనం పెంచొచ్చు వాటిని.
0: ఈ చైనా సాల్ట్ అనేది మనకి బ్రెయిన్కి పొట్టకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందో అది అందనివ్వదు, ఇంకా మనం ఎంత తింటున్నామో అనేది మైండ్కి తెలియకోకుండా చేస్తుంది. బాలికలు వాడుతున్న ఏవైతే ఈ పెర్ఫ్యూమ్స్ కానీ వీటి వల్ల థైరాయిడ్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చాలా చక్కగా వివరించారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలలో ఈ పోషకాహార లోపం అనేది ఇంకా అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి, ఎందుకంటారు?
1: గ్రామీణ ప్రాంతాలని తీసుకుంటే మనం వాళ్ళకి చక్కగా అన్నీ లభిస్తాయి వాళ్ళ పరిధిలోనే. కాకపోతే ఒక్కటే ఇక్కడ ఏంటి అంటే, వాళ్ళ రిసోర్సెస్ని వాళ్ళు సద్వి

0: వినియోగించుకోవటం లేదు. అనగా ఇప్పుడు వాళ్ళకి పెస్టిసైడ్స్ లేకుండా చక్కగా పళ్ళు కూరగాయలు పండించుకుంటారు, చక్కగా మనకి ఇక్కడ ఫామ్ కోళ్ళు అంటే సిటీస్లో చూసుకుంటే ఫామ్ కోళ్ళు, అదే వాళ్ళకి చక్కగా నాటు కోడి దొరుకుతుంది, నాటు గుడ్లు దొరుకుతాయి, మంచి నెయ్యి దొరుకుతుంది, గేదెలకు కానీ ఆవులకు కానీ ఇంజెక్షన్స్ వేయించకుండానే చక్కగా ఆర్గానిక్ మిల్క్ దొరుకుతుంది. కానీ ఎక్కడ లోపం వస్తుంది అంటే అపోహలు. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలోని గుడ్డు తింటే గుండోడు పుడతాడు, నిజంగా గుడ్డు తింటే గుండోడు పుడతాడా అండి? కాదు, గుడ్డు వెరీ గుడ్ నిజంగానే. ప్రెగ్నెంట్ ఉమెన్కి కావచ్చు, బాలింతలు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, రోజు ఎగ్ తీసుకోవచ్చు. అలానే ఇంకా చాలా అపోహలు అనమాట, నువ్వుల నూనె తీసుకుంటే వేడి, హింగు తీసుకుంటే వేడి, పప్పయ్య తీసుకుంటే, అలా చాలా అపోహలు ఉంటాయి, చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంటుంది. అలానే డెలివరీ తర్వాత కూడా చాలామంది వాళ్ళు పథ్యాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. చాలామంది మేము చారన్నమే తింటాము, ఇంకా అంతకుమించి పప్పు తినండి అన్నా కూడా చీమ పట్టేస్తుంది, అలా చాలా అపోహలతో ఉంటారనమాట. ఎంత చెప్పినా కూడా బిహేవియర్ మోడిఫికేషన్ అనేది చాలా కష్టం. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ బిహేవియర్ మోడిఫికేషన్ చేసుకోగలుస్తారో, అంటే తీసుకుంటేనే మంచిది, పిల్లలకి కానీ ఆకుకూరలు తింటే పసర అంటే పిల్లలకి జాండీస్ వచ్చేస్తుంది, అలా రకరకాల అపోహలతో ఉంటారు, చేపలు తింటే ఇంకేదో అయిపోతుంది. సో ఇటువంటి పథ్యాలు ఎక్కువగా పాటిస్తారు. అంటే పాటించొద్దు అని అనలేదు, దానికి కూడా కొన్ని పరిధిలో అంటే మన నమ్మకాలు మనవి మనం పాటించేవి మంచిదే, కానీ కొన్ని మూఢనమ్మకాలు అనేది మనం పాటించుకోకుండా కొంచెం మన ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ చక్కగా తీసుకుంటే ఆరోగ్యం
1: వారికి లభ్యమయ్యేవన్నీ కూడా చక్కగా.
0: అలానే వాళ్ళకి పల్లెల్లో వాళ్ళకి లో కాస్ట్, అంటే చాలామందికి అపోహ ఏంటంటే ఇప్పుడు ఈ మనకి కంపెనీల్లో దొరికే పౌడర్స్ ఏవైతే ఉంటాయో బయట దొరికే ప్రోడక్ట్స్, అవి తాగేస్తే అవి తినేస్తే మనకి బలం వచ్చేస్తుంది, మనం ఆరోగ్యంగా అయిపోతాం. అవసరమే లేదు, చక్కగా మన ఇంట్లోనే మనకి దొరికే అటువంటి వాటితోనే మనం ప్రోటీన్ పౌడర్స్ తయారు చేసుకోవచ్చు. ఇందాక చెప్పినటువంటి నువ్వులు, పల్లీలు, అలానే మనకి దొరికే అటువంటి నట్స్తోని చక్కగా మనం పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్ చేసుకోవచ్చు. అలానే మనకి రకరకాల పల్లెల్లో అయితే బోల్డ్ అని ఆకుకూరలు, తోటకూర, మెంతుకూర, బచ్చలాకు, పాలకూర, గోంగూర, చుక్కకూర, మునగాకు, పొనగంటాకు, అంటే పోయిన కంటి చూపును కూడా తీసుకొచ్చే అంత గొప్ప పొనగంటాకు దొరుకుతుంది. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వామాకు, రాకెట్ ఆకు అంటారు, తర్వాత గంగవిల్లి ఆకు, చేమాకు, ములగాకు, మునగాకు వేరు, ములగాకు వేరు, మళ్ళీ గుంటగలగర ఆకు, క్యాబేజీ ఆకు, క్యాబేజీ కూడా ఆకే, నల్లేరాకు, ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్లో చాలా బెనిఫిట్స్ ఉన్న, అలానే కాల్షియం బాగా లభిస్తుంది. సో వాళ్ళ పరిధిలోనే దొరికే అటువంటి వాటితోనే, అలానే మంచి కూరగాయలు ఏవైతే లో కాస్ట్, డ్రై మ్యాంగో చక్కగా వరుగులు అంటారు కదా అవి, అలానే వాళ్ళకి రా పప్పయ్య, అలానే గుమ్మడికాయ, బొప్పాయికాయ, గుమ్మడి పువ్వు చక్కగా తింటారు చాలామంది, తర్వాత బూడిద గుమ్మడికాయ, అలానే అరటి పువ్వు, అరటి దవ్వ, లోటస్ స్టెమ్, చిలకడి దుంప, కందా బచ్చలి, అసలు మన ట్రెడిషనల్ రెసిపీ, చాలామందికి అసలు చేసుకోవటం కూడా మర్చిపోయారు. అలానే చామ దుంపలు, కర్రపెండలం, ఇవన్నీ కూడా లో కాస్ట్లోని చక్కగా వాళ్ళకి దొరికే పరిధిలోనే ఉంటాయి. ఆ రిసోర్సెస్ని వాళ్ళు సరిగ్గా సద్వినియోగించుకోవాలి. అంతే. చివరిగా ఒక మాట, ఆయుర్వేద యోగా పరంగా ఆచార్, విచార్, ఆహార్, విహార్ ఇవి పాటిస్తే సరిపోతుంది. అనగా ఆచార్ అంటే మంచిగా ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒకటి, స్పోర్ట్స్ లేకపోతే యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇలాంటివి చేయటం. అలానే మంచి విచారం అంటే పాజిటివ్ థాట్స్, అలానే మంచి ఆహారపు అలవాట్లు, అలానే మంచి విహార్ అంటే ఇప్పుడంతా కాంపిటీషన్, పిల్లలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఉంటున్నారు, అలా కాకుండా రిక్రియేషనల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, క్రియేటివిటీ, ఆర్ట్స్ ఇలాంటి వాటితో ఫోకస్ చేయటం వల్ల కూడా మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే మంచి లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్, అనగా షుగర్స్ అవి అవాయిడ్ చేసి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, బాడీని హైడ్రేట్ చేసుకోవటం, అంటే వాటరు, కోకోనట్ వాటరు, న్యాచురల్ వాటర్స్తోని హైడ్రేట్ చేసుకోవటం, అన్నిటికంటే ముఖ్యంగా క్వాలిటీ స్లీప్, ఎన్ని గంటలు పడుకున్నాం అనే కంట కూడా డిస్టర్బ్డ్ స్లీప్ లేకుండా క్వాలిటీ స్లీప్, మంచి వాకింగ్, రన్నింగ్ యాక్టివిటీస్, అలానే నవ్వుతూ ఉండడం, చక్కగా మంచి ఆలోచనలు, థాట్స్, యోగా మెడిటేషన్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం, నేచర్ని ఎంజాయ్ చేయటం. సో ఇలా మనం మంచి ఒక జీవన శైలి పాటిస్తూ మనం ఆరోగ్యంగా ఉండొచ్చు.
1: మరి జీవన శైలిలో మనం చేసుకునే మార్పులు కావచ్చు లేదా

0: పోషకాహారం కావచ్చు, లేదా మనం చేసే రోజువారీ శారీరక శ్రమ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని శారీరకంగా మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉంచుతాయి అనేది ప్రజలకి చాలా బాగా వివరించారు. నమస్కారం అండి రేఖ గారు.
1: నమస్తే అండి.
2: కుటుంబ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాహారం, ఈ అంశంపై పోషకాహార నిపుణుడు డాక్టర్ ఆర్ రేఖ గారితో పరిచయ కార్యక్రమం విన్నాను.

0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయేషి అన్నారు పెద్దలు.
1: శభాష్.
0: తల్లిదండ్రులను పెద్దలను గౌరవించని వాడు ఎప్పటికీ సంస్కారవంతుడు కాలేడు అంటారు.
1: అవునయ్యా.
0: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికే కాక
1: ప్రతి వ్యక్తికి
0: సంస్కారాన్ని మానవీయ విలువలను నేర్పేదే విద్య అన్నారు.
1: అవునయ్యా.
0: అందుకే అంటారు
1: ఏమని,
0: సంపద కంటే చదువు గొప్పదంటారు.
1: చదువు గొప్పది.
0: ఎందుకంటే
1: ఎందుకయ్యా,
0: సంపదను మనం కాపాడుకోవాలి.
1: అవును.
0: కానీ చదువే మనల్ని కాపాడుతుంది.
1: అవునయ్యా.
0: అటువంటి విద్య ఆవశ్యకతను
1: తెలియజేస్తూ
0: విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే సౌకర్యాలు వివరిస్తూ అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే నినాదంతో బడి పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని ఈనాడు మనం బుర్రకథ రూపంలో గానం చేస్తున్నామయ్యా సోదరా.
1: సోదరా.

0: చరిత.
1: ఒరే ఒరే ఒరే, వీర్లు సూర్యులు సర్వే బాధలు అంటున్నాడు, నాకేం అర్థం అవ్వలేదు.
2: అదేం కాదురా,
1: మరి
2: వీరులకు సూర్యులకు కవులకు కళాకారులకు నిలయం మన భారతదేశం.
1: అవునయ్యా,
2: మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నాం.
1: అవును.
2: అయితే పెరుగుతున్న జనాభాతో పాటు అక్షరాస్యత శాతం కూడా పెరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ దేశంలో అయితే చదువుకున్న వారు ఎక్కువగా ఉంటారు, ఆ దేశం ఎంతో ప్రగతిని సాధిస్తుందంటారు.
1: అవునయ్యా,
2: చదువు అంటే వెలుగు దీపం.
1: అవును,
2: జీవితానికి అది నిజమైన సౌభాగ్యం. కాబట్టి బడియేడు పిల్లలందరినీ కూడా సక్రమంగా బడిలో చేర్పించి వారి భవితను తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యతను చేపట్టింది మన విద్యాశాఖ. అందుకొరకు బడి పిలుస్తోంది అనే ప్రత్యేక
1: కార్యక్రమానికి
2: శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వం. ఆ కార్యక్రమం యొక్క లక్ష్యాలేమిటో మనవాడు చెప్తాడు వినవయ్యా.

0: చక్కటి వసతులతో పాఠశాల
1: నిర్మించడం
0: అనుభవజ్ఞులు ఉపాధ్యాయులు ఇచ్చి విలువలతో కూడినటువంటి గుణాత్మక విద్యను అందించడం మన ప్రభుత్వ లక్ష్యం.
1: అవునయ్యా,
0: సమగ్ర శిక్షణ
1: నిధులతో
0: మన ప్రభుత్వం పాఠశాలను సుందరీకరిస్తూ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కూడా సమకూరుస్తోంది.
1: అవునయ్యా,
0: అంతేకాక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతూ విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షితులయ్యే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
1: అవునవును,
0: మన కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి
1: పిఎం శ్రీ అంటే
0: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేటువంటి
1: పథకం ద్వారా
0: ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో మనవాడు చెప్తాడు.
1: ఏ విధంగానయ్యా?

0: పిఎంశ్రీ పథకం ద్వారా ఎంపిక చేయబడినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబొరేటరీ, లైబ్రరీ, క్వాల్ ల్యాబ్, వొకేషనల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ రూములతో పాటు ఆట స్థలాలు అభివృద్ధి
1: చేస్తూ
0: ఆటల సామగ్రిని కూడా అందజేసి విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విధంగా పాఠశాలను తీర్చిదిద్దడం విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక చక్కటి ప్రణాళిక.
1: అందరూ నాలాగే చక్కగా చదువుకుని జీక సంపాదించాలన్నమాట.
0: నీకు కూడా అంత జనరాలి సంపాదించావు,
1: నన్ను తక్కువగా అంతరం వేయకురా. నేను నిన్ను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు.
0: ఏమిటి అడుగు?
1: వెన్నకి నేను నేతిలో పెట్టాను, ఎండలో పెట్టావు అనుకో, ఏమవుతుంది?
0: కరిగిపోతుంది.
1: కరిగిపోదు, కుక్క ఎత్తుకుపోతుంది. ఇంకో ప్రశ్న వేస్తాను చెప్పు. రాయి నీటిలో వేస్తే ఎందుకు మునిగిపోతుంది?
0: బరువు కాబట్టి మునిగిపోతుంది.
1: బరువు కాబట్టి కాదు, దానికి ఈత రాక మునిగిపోతుంది.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కాదు, కానీ
1: మరి
0: మన జీవితాన్ని చక్కదిద్దేటువంటి చదువు నేర్చుకోవాలి.
1: అయితే
0: ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కొంతమంది పాఠశాలకు వెళ్లకుండా బాల కార్మికులుగా మారి దుర్భర జీవితాలు గడుపుతున్నారు.
1: అవునయ్యా.
0: అమలారా అయ్యలారా,
1: దయచేసి
0: మీ పిల్లలను బాల కార్మికులుగా తయారు చేయొద్దు.
1: తయారు చేయకండి.

0: కార్మిక వ్యవస్థ మన దేశానికి ఒక సవాలుగా మారిందండి.
1: అవునయ్యా.
0: అయితే ఈ వ్యవస్థను
1: నిర్మూలించి
0: బాలల హక్కులను పరిరక్షించడానికి
1: కాపాడడానికి
0: నడుం బిగించింది మన ప్రభుత్వం.
1: శభాష్.
0: 5 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి
1: పిల్లలందరూ కూడా
0: తప్పనిసరిగా బడిలో ఉండాలి. బాలలచే వెట్టి చాకరీ చేస్తున్నటువంటి
1: యజమానులపై
0: కేసులు నమోదు చేస్తుంది ప్రభుత్వం.
1: అవును.
0: అనేక మంది బాల కార్మికులను
1: గుర్తించి
0: వారిని పాఠశాలల్లోనూ పునరావాస కేంద్రాల్లోనూ
1: చేర్పించి
0: బాలల హక్కులను పరిరక్షిస్తోంది మన ప్రభుత్వం.
1: బాగుందయ్యా.
0: అంతేకాకుండా ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకాన్ని మన ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తోందయ్యా.
1: ఏ విధంగానయ్యా?

0: తమ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రతిరోజు చక్కటి పోషకాహారాన్ని అందరు విద్యార్థులకు అందిస్తున్నారు.
1: బాగుందండి.
0: అంతేకాక రోజు విడిచి రోజు
1: రాగిజావ
0: చిక్కీలు కూడా అందిస్తున్నారు.
1: ఓహో,
0: వారానికి
1: ఐదు రోజులు
0: గుడ్డిస్తున్నారు. దీనివల్ల చక్కటి జ్ఞాపక శక్తితో కలిగి ఉన్నత విద్యను అభ్యసిస్తారు మన పిల్లలంతా.
1: జ్ఞాపశక్తి అంటే గుర్తొచ్చిందిరా, మొన్న మధ్య నాకు రెండు ప్రైజులు వచ్చాయి.
0: దేంట్లోనూ
1: మొదటిది అధిక జ్ఞాపక శక్తికి.
0: అధిక జ్ఞాపక శక్తి,
1: అవును.
0: మరి రెండోది
1: అది ఎందుకు వచ్చిందో మర్చిపోయాను రా.
0: అలా కాదు కాని, ఎవరైతే చక్కటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటారో వారు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు.
1: అవునయ్యా,
0: అటువంటి ఆహారాన్ని ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందరికి అందించడం మన ప్రభుత్వ లక్ష్యం. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా
1: ఓహో
0: 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి
1: విద్యార్థికి
0: పాఠ్య పుస్తకాలు 2 పుస్తకాలు,
1: ఓహో,
0: 3 జతల ఏకరూప దుస్తులు,
1: ఓహో,
0: బ్యాగ్ బెల్ట్,
1: ఆహా,
0: బూట్లు,
1: ఆహా,
0: 2 జతల సాక్సులు ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు.
1: అంతేకాకుండా
0: 6వ తరగతి వారికి నిఘంటు కూడా అందజేస్తున్నారు.
1: అంటే డిక్షనరీ కూడా ఇస్తున్నారు అన్నమాట.
0: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ప్రతి విద్యార్థి ఎదుగుదలలోనూ తల్లి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అందుకే నాయనా,

0: కారణము.
1: అటువంటి తల్లికి సముచిత స్థానం కల్పించాలని ఈనాడు మన ప్రభుత్వం
0: ప్రతి
1: ఇంటిలో అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో

0: వందనం పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటువంటి విద్యార్థులకు
1: పిల్లలకి
0: ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున అందజేస్తున్నారు.
1: ఓహో,
0: దివ్యాంగులైన విద్యార్థులకు
1: పిల్లలకు
0: భవిత ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు.
1: బాగుందయ్యా.
0: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకై ఐరన్ మాత్రలు, నులి పురుగు నివారణకు మాత్రలు అందజేస్తున్నారు.
1: అంటే పిల్లలకి విద్యతో పాటు వైద్యాన్ని కూడా అందిస్తుందన్నమాట మన ప్రభుత్వం.
0: సంవత్సరానికి 2 సార్లు అందరు విద్యార్థులకి ఆరోగ్య పరీక్ష నిర్వహించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందజేస్తున్నారు. ఈనాడు
1: ఈనాడు
0: మగవారితో సమానంగా వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు. అందుకే అన్నారండి.

0: ఈ విధంగా ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా బాగా చదివించాలి.
1: అందుకేనరా మా ఫ్యామిలీ అంతా ఫుల్ ఎడ్యుకేటెడ్ చేసాను నేను.
0: బాగుందిరా, ఇంతకీ మీ ఆవిడ ఏం చదివింది ఏమిటి?
1: మా ఆవిడ ఎంఏ.
0: మరి నువ్వు?
1: ఆవిడ వెనకాల బొమ్మే.
0: అలా కాదు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగన్నావు.
1: అందుకే
0: బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం.
1: అంతేకాకుండా
0: వారికి అవసరమైనటువంటి శానిటరీ నాప్కిన్
1: అందజేయడం,
0: కరాటే వంటి స్వీయ రక్షణ విద్యలు నేర్పడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలోని అనుభవజ్ఞులైన
1: ఉపాధ్యాయులు
0: విద్యార్థులకు ప్రత్యేక తరఫీదునిచ్చి NMMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లకి, అలాగే IIIT వంటి ప్రతిష్టాత్మక కళాశాలలో ప్రవేశం పొందడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాదు నాయన, మన పాఠశాలలో చదువుతో పాటు ఆటపాటలు, చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజు పోటీలు
1: నిర్వహించి
0: విద్యార్థుల్లో సృజనాత్మకతను ఏ విధంగా పెంపొందిస్తున్నారయ్యా?

0: పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థుల్ని షైనింగ్ స్టార్స్ గా అభినందిస్తూ 20,000 రూపాయల నగదు పురస్కారంతో సత్కరిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తోంది మన ప్రభుత్వం.
1: ఒరే, ఈ 3 స్టార్స్, 5 స్టార్స్, 7 స్టార్స్ విన్నాం, ఈ రేజింగ్ స్టార్స్ ఏమిట్రా?
0: షైనింగ్ స్టార్స్ అంటే అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థులు.
1: నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఒక సైకిల్ కొనిమ్మన్నారు.
0: ఒక సైకిల్ కొనిమ్మని కోరావు?
1: ఆయన ఏమన్నారు తెలుసా? నువ్వు పాస్ అవుతే ఒక సైకిల్ కొనిస్తాను, ఫెయిల్ అయితే 10 సైకిల్ కొనిస్తానన్నారు.
0: అదేమిట్రా,
1: నా చేత సైకిల్ షాప్ పెట్టించడానికి?
0: అలాంటి బహుమతులు కాదు, కానీ మరొక ముఖ్య విషయం ఏంటంటే,
1: ఏమిటయ్యా,
0: లీప్ యాప్ ద్వారా విద్యార్థుల
1: హాజరును,
0: ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ ను, అన్ని అంశాలని తల్లిదండ్రులే ఇంటి వద్ద నుంచి పర్యవేక్షించుకోవచ్చు.
1: అవునవును.
0: ప్రతి సంవత్సరం 2 సార్లు, అనగా
1: అంటే
0: విద్యా సంవత్సరం ప్రారంభంలో చివరిలోనూ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
1: జరిపి
0: విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులతో చర్చిస్తున్నారు. పాఠశాలకు అవసరమైనటువంటి వనరులను సమకూర్చుకోవడంలో, పాఠశాలను ప్రగతి పదంలో నడిపించడంలోను ఎస్ఎంసి
1: అంటే
0: స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారండి.
1: అవునండి.
0: కాబట్టి నాయనా,
2: విద్యా మనిషికి మూడు

0: చెప్పండి సోదర.
1: సోదర
0: అనుభవజ్ఞులు ఉపాధ్యాయులతో గుణాత్మక విద్యను అందిస్తూ విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాట వేసే ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లల్ని చేర్చండి.
1: చేర్చాలి.
0: బడి పిలుస్తోంది, రండి
1: రండి.
0: ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేద్దాం.
1: అవును,
0: మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం మీ హక్కు.
1: హక్కు.
0: వారిని చక్కటి విద్యావంతులుగా తీర్చిదిద్దడం మన అందరి బాధ్యత.
1: అవునయ్యా.
0: విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వెళ్లే ఉద్యమం,
1: ఒక మహా ఉద్యమం.
0: సమ సమాజ నిర్మాణంలో విద్య విలువను గుర్తిద్దాం. విద్యాపడంచులు
1: చేరేలా
0: మన పిల్లల్ని ప్రోత్సహిద్దాం. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే
1: నినాదానికి
0: మన గళాలు కలుపుతాం. రండి
1: రండి.
0: బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చేద్దాం. కదలండి
1: కదలండి.
2: అందుచేతనే చదువు అంటే

0: చదువు చుక్కల్లో చంద్రుడు రా వినరా చిన్న, చదువు వినభూసిన చెట్టంటిది వినవే చెల్లి.
1: ఓనమానతో మొదలైనటువంటి అక్షరాలు
0: అక్షరాలు
1: మనిషి జీవితాన్ని మార్చేసే గెలుపు మెట్లు.
0: అవునయ్యా,
1: చదువు సంస్కారాన్ని నేర్పుతుంది
0: నేర్పుతుంది
1: జ్ఞానాన్ని అందిస్తుంది.
0: అవును,
1: నీ జీవితానికి దారి చూపుతుంది.
0: ఆహా,
1: నీకోసం ఓ గమ్యం ఏర్పరుస్తుంది.
0: ఓహో.

0: అందుకే
1: అందరూ చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని
0: కోరుకుంటూ
2: విద్వాన్ సర్వత్ర పూజితే బలిబలి, విద్వాన్ సర్వత్ర పూజితే బలిబలి, విద్య విలువ తెలుసు చదువు బలిబలి, విద్య విలువ తెలిసి బతుకు బడి బాట పట్ట.

బడి పిలుస్తోంది. బుర్రకథగానం విన్నారు వేమూర్పు రాంబాబు బృందం నిర్వహణలో వంతలు శ్రోతలు బందా రత్నాకర కామేశ్వరరావు, బందా కుమారస్వామి, జానపద రంజని విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మొదటి ప్రసారం మీరు ఇంతవరకు విన్నారు. అనంతర ప్రసారం సాయంత్రం 5 గంటలకు ఇదే అలవరసలపై. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:35. శ్రోతలకు నమస్కారాలతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 13 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం సినిమా పాటలతో పాటుగా యువతకు ఎంతో అవసరమైనటువంటి టైం మేనేజ్మెంట్, సమయ పాలన గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా సినిమా పాట విందాం.
1: Management, moonlight is Roma, both our love went together, Chanda Mama, Chanda.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. మరి మనలో ఎవరైనా సరే, యూత్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే, అనుకున్న పనులు సమయానికి కానీ పూర్తి కావాలంటే సమయపాలన, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం అని గమనించాలి. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా అసంపూర్తిగా మిగిలిపోతాయి. అందుకే సమయపాలనలో ఉన్న కొన్ని టెక్నిక్స్ను సందర్భానుసారంగా పాటిస్తే మరి ఎవరికైనా సరే ఎలాంటి గందరగోళం ఉండదు. కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట విందాం.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని
1: ఇడుపు,
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష,
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

యోగవాణి యోజనల కార్యక్రమం వింటున్నారు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మనలో ఎవరైనా సరే ఒక 50 నిమిషాల పాటు ఎలాంటి అవరోధాలు లేకుండా ఏకాగ్రతతో పనిచేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు విరామం తీసుకోవాలి. ఈ సమయంలో చిన్నపాటి వ్యాయామం, నడక వంటివి చేస్తే మన శరీరం తిరిగి పుంజుకొని మళ్ళీ పనిలో నిమగ్నమవటానికి వీలవుతుంది. మరి కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మనం యువవాణి యోజనల కార్యక్రమంలో ఉన్నాం కదా, మరి అందులో మనం టైం మేనేజ్మెంటు గురించి, సమయ పాలనలో మనం ఏ విధంగా పనులు ముగించాలో తెలుసుకుంటున్నాం. మనం ఇంట్లో అయినా పనిచేసే చోటైనా 2 నిమిషాల్లో పూర్తయ్యే పనులు కొన్ని ఉంటాయి. వాటిని మాత్రం వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయవలసి ఉంటుంది. వాటిని కానీ వాయిదా కానీ వేస్తే మనకి తర్వాత అవి గుదిబండలా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పనులని ఎప్పుడూ కూడా వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేసుకోవాలి.

మనమంతా సమయాన్ని తెలివిగా ఉపయోగించడం ప్రతి ఒక్కరికి ముఖ్యమే. విద్యార్థులు, యంగ్ ప్రొఫెషనల్స్కు టైం మేనేజ్ చేసుకోవడం మరింత కీలకంగా మారుతుంది ఈ రోజుల్లో. సాధారణంగా విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాగా చదవాల్సి ఉంటుంది. యంగ్ ప్రొఫెషనల్స్ కూడా సంబంధిత వృత్తిలో మెరుగుపడేందుకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ తప్పకుండా అలవర్చుకోవాలి. సమయాన్ని అనుగుణంగా, అంటే మనకు అనుగుణంగా ఉపయోగించుకోగలిగితే ఒత్తిడి చాలా వరకు కూడా తగ్గుతుంది. మరి కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నాం కదా. కాలం ఎవరికోసం ఆగదు, కానీ చాలామందికి రోజులో 24 గంటలు సరిపోవడం లేదనే భావన ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మనం సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోలేకపోవడం అనేది వాస్తవం. చిన్న పనులకే ఎక్కువ సమయం వెచ్చిస్తూ ముఖ్యమైన పనులను వాయిదా వేస్తాం. దీనివల్ల ఏముంటుందంటే పెద్ద పనులు మిగిలిపోయి అవి చివరికి మనలోని ఒత్తిడిని పెంచి అనారోగ్యానికి గురిచేస్తాయి. కాబట్టి ఏ పనులకి ఎంత సమయాన్ని కేటాయించాలి, ఏ పనులను ఏ టైంలో చేయాలి అనేది మనం ఒక టేబుల్లా తయారు చేసుకుని వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఒత్తిడి కూడా పెరగకుండా ఉండటానికి అవకాశం ఉంది. మరి కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు. ఈనాటి కార్యక్రమంలో 1980 నుంచి 2000 వరకు విడుదలైనటువంటి కొన్ని సినిమాల నుంచి మాధుర్య ప్రధానమైన పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పట్నం పిల్ల చిత్రం నుంచి జి ఆనంద్ ఆలపించిన గీతం, సంగీతం చక్రవర్తి.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు ఇప్పుడు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా ప్రసారమవుతున్నాయి. గమనిక విన్నారు.

0: కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట సొమ్మొకటిది సోకొకటిది చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించగా విన్నారు. సంగీతం రాజన్ నాగేంద్ర.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు 1980 నుంచి 2000 సంవత్సరం వరకు ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుంచి కొన్ని మాధుర్య ప్రధానమైన పాటలు వింటున్నారు.

రాజేష్ సుజాత ఆలపించిన గీతం విన్నారు. స్నేహం అంటే ఇదేరా చిత్రం నుంచి.

0: కదలికలు కన్నుల కాటుకలు నీలి నీలి చీకట్లు ఒకటి కావాలని
1: వల్లచే వయసును అడుగు ఆ గుసగుసలేమిటని వల్లచే వయసును అడుగు

0: సత్యం స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. భువనేశ్వరి చిత్రం నుంచి. మీరింతవరకు సంధ్యారాగాలు, తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివినవారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నైని ఏరోస్పేస్ లిమిటెడ్ ప్రయోగ్రాజ్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: ఆపరేటర్ 19, జూనియర్ అసిస్టెంట్ 9 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 28. అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి ఐటీఐ డిగ్రీ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఎస్డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 మే 31వ తేదీ నాటికి జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.neel.co.in. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 జూన్ 27వ తేదీ. అలాగే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. మరొక ప్రకటన: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ట్రైబల్ హెల్త్ రీసెర్చ్ జబల్పూర్ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: కన్సల్టెంట్ సైంటిఫిక్ నాన్ మెడికల్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ లేదా ఎండీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు 80,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టాబ్లిష్మెంట్ ప్రాజెక్ట్ కమ్ రూమ్ నెంబర్ 110 ICMR NITHR క్యాంపస్ నాగ్పూర్ రోడ్ ధన్వంతరి నగర్ గార్హా జబల్పూర్ మధ్యప్రదేశ్. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు జి పద్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం ప్రాంతంలో అక్కడక్కడ 0.01 మిల్లీమీటర్లుగా నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం ఏమీ నమోదు కాలేదు. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి ప్రాంతంలో 1-2 చోట్ల చెదురు మొదలు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు.

సమాచారవాణి స్థానిక ప్రకటనలో ఇప్పుడు ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, ఇంకా వ్యక్తిత్వ వికాసం, అలాగే స్ఫూర్తిదాయకమైన కథ, ఈ 4 అంశాలతో కూడిన కొన్ని విశేషాలు, ఇంకా సినిమా పాటలు వినవచ్చు సాయం సమీరం 6:30. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులు గొర్రెలలో వర్షాకాలంలో వ్యాధుల నివారణ, ముందస్తు చర్యలు, ఈ అంశం గురించి విశాఖపట్నం పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కె భాస్కర్ గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రాత్రి 8:30 వినవచ్చు. 10:00 విజయవాడ కేంద్రం నుండి నాటిక ప్రసారమవుతుంది. 10:30 ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

సమాచారవాణి స్థానిక ప్రకటనలు వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు. విశాఖపట్నంలో 102 మెగాహెడ్స్, శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ మరియు రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు కూడా ప్రసారమవుతున్నాయి.

మీరు ఇంతవరకు సమాచార వాణి స్థానిక ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌర్ తెలిపారు. వార్తల వివరాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 9833 గ్రామాలలో 72,70,605 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. కట్టుదిట్టమైన విధానాలతో తప్పులు లేకుండా రైతులు, భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తుల్ని సంబంధిత వ్యక్తులకు చెందేలా చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. ఎలాంటి అజాగ్రత్త తగదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్కన విలేజ్ ఇనాములున్నాయి, ఇలాంటివి కూడా చూస్తే అది కూడా 22A కల్పించారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేసి మీకు ఇస్తున్నాం.
0: రాష్ట్రంలో రైతులకు నమ్మకం, భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలు అమలు చేస్తోందని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో ధాన్యం సేకరణ ప్రగతిపై విజయవాడలో సమీక్షా సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం 2 ఏడాదిలోనే 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వెల్లడించారు. 31,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 11,53,000 మంది రైతులకు 95% చెల్లింపులను 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఎస్సీ సబ్ప్లాన్కు 20,643 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఆ నిధులను వచ్చే జనవరిలోగా 100% ఖర్చు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మచిలీపట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం రూరల్ మండలం క్యాంపెల్పేట పరిధిలో తాగునీటి పైపులైన అభివృద్ధి పనులను ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లోని రోడ్లకు కూడా త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి కొలాయి ఏర్పాటు చేస్తామన్నారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌర్ తెలిపారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ నిర్మాణ పనులపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, వైస్ చైర్మన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులతో బాలసౌరి మాట్లాడుతూ, షార్జా, సింగపూర్లతో పాటు శ్రీలంకకు ప్రత్యేక విమానం, దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా

0: వారణాసి, కలకత్తా, కొచ్చి నగరాలకు ప్రత్యేక స్వదేశీ విమాన సర్వీసులను నడపాలని కోరుతున్నామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఉన్న ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. 74% బస్సులను ఆర్టీసీ నడుపుతోందని పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్పు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన వివరిస్తూ,
1: ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా APSRTC దగ్గరే ఉంటాయి. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్ కి అయితే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రిన్సెస్ వాడుకోవడానికి ఏ రకమైన లీజ్ గాని ఏ రకమైన ట్రాన్స్ఫర్ గాని ఏమి సిస్టమ్ లేదు. ప్రజలకు కూడా ఈ స్పష్టత ఇవ్వదలుచుకున్నాము.
0: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపును పరిశీలించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టుల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో బడ్జెట్, కేంద్ర సహాయం వినియోగం తీరుపై ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 800 ప్రొఫెసర్ పోస్టులకు గాను 200 ఖాళీ ఉండటంతో దాని ప్రభావం వైద్య విద్య ప్రమాణాలపై పడుతోందన్నారు. ఫలితంగా పీజీ సీట్లను కోల్పోయే పరిస్థితి ఎదురవుతోందని మంత్రి చెప్పారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేందుకు సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 16-23 వరకు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం TTD అదనపు కార్యనిర్వహణాధికారి CH వెంకయ్య చౌదరి తెలిపారు. అధిక మాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విభాగాధిపతులను ఆయన ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. లబ్ధిదారుల గృహాలపై పెండింగ్లో ఉన్న సోలార్ యూనిట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో PM సూర్యగర్, PM కుసుమ్ అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలార్ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి జిల్లాలో మొత్తం 6,882 లబ్ధిదారులను వెండర్లు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఇప్పటివరకు 3,567 లబ్ధిదారుల గృహాలపై సోలార్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయ్యాయన్నారు. మరో 1,405 సౌర ఫలకల ఏర్పాటు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, మిగిలిన 1,910 లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వాతావరణం. రాష్ట్రంలో రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోల్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌరి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వికాసం, అలాగే వ్యక్తిత్వ వికాసం, స్ఫూర్తిదాయకమైన కథ, ఈ నాలుగు అంశాలకు సంబంధించిన కొన్ని విశేషాలు వింటారు. వీటితో పాటుగా కొన్ని సినిమా పాటలు కూడా వినవచ్చు. ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం పనసపండు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుస్తుందో తెలుసుకుందాం. జాక్ ఫ్రూట్, పనసపండు సూపర్ ఫుడ్స్ ప్రపంచంలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక పండు మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. పండిన పనస తొనల తీపి రుచిని ఆస్వాదించిన లేదా పచ్చి పనసకాయలతో రుచికరమైన కూరలు వండుకుని తిన్నా ఇవి మన శరీరానికి అందించే పోషకాలు అపారంగా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి లేదా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనే అనుకునేవారికి పనసపండు ఒక గొప్ప వరం లాంటిది. ఇది తీయగా ఉన్నప్పటికీ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. పండిన పండుతో పోలిస్తే పచ్చి పనసకాయలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీనిని భోజనంలో భాగంగా తీసుకోవడం వల్ల నీరసం రాకుండా రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధుల నుండి తట్టుకోవటానికి ఈ పనసపండు అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం ఒక కప్పు పనస తొనల ద్వారా మన శరీరానికి సరిపడా విటమిన్ సి మరియు విటమిన్ ఏ లభిస్తాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి మరియు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. మన గుండె పనితీరు మెరుగ్గా ఉండటానికి ఖనిజ లవణాలు చాలా అవసరం. పనసపండులో పొటాషియం అత్యధికంగా ఉంటుంది, కాబట్టి రక్తపోటును అదుపులో ఉండేలా కూడా ఈ పండు సహాయపడుతుంది. అందుచేత మనం ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలంటే మనందరం పనసపండును తినాల్సిందే. ఏమంటారు? మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. ఇప్పుడు వికాసం, ఇందులో మనం ఈరోజు ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని జనవరి 1, 2017లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా భారతీయ ఆహార భద్రతా చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకు మద్దతుగా రూపొందించింది ఈ పథకం. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన పథకం ఇది. గతంలో ఈ పథకాన్ని ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన అని పిలిచేవారు. ఇప్పుడు ప్రధానమంత్రి మాతృవందన యోజనగా పిలుస్తున్నారు. 2010లో ప్రారంభించిన మెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రాంకు 2017లో ఈ పేరును మార్చడం జరిగింది. గర్భం దాల్చిన మహిళల కోసం భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ ఈ పిఎంఎంవివై స్కీమ్ని భారతదేశంలో అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు 3 విడతలుగా 11,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ పథకం మొదటి ప్రసవానికి మాత్రమే వర్తిస్తుందని పథకంలో తెలియజేస్తున్నారు. అలాగే 1 అంతకన్నా ఎక్కువ ఆడపిల్లలు అయినట్లయితే ఆమె 2వ ఆడబిడ్డకు కూడా ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. మరి కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమం మనం వింటున్నాం. మరి ఇందులో ఇప్పుడు స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కథ మీకు వినిపిస్తాను. రాజాపురం అనే ఊరిలో ఒక బడి ఉంది. ఆ బడిలో పిల్లలు, ఇందులో బాలురు ఎక్కువగా గురువుగారిని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు. గురువుగారు కూడా ఓపికగా పిల్లలు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు చెబుతూ వాళ్ళ సందేహాలను తీరుస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు బడిలో ఒక బాలుడికి సందేహం వచ్చింది. అప్పుడు గురువుగారిని అడుగుతాడు, గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వుతో జవాబు చెప్తాడు, అరే కప్ప కూత రాత్రి పగులు మనకు వినిపిస్తూనే ఉంటుంది, అయినా దానిని ఎవ్వరూ పట్టించుకోరు కదా, కానీ కోడి పుంజు ఒకే ఒక్కసారి కూస్తుంది, దాంతో ఊరంతా నిద్ర లేస్తుంది. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు, మాట్లాడేది ఒక్క మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడి

చెబితే అందరూ వింటారు. కాబట్టి మాటలు ఎప్పుడూ మితంగానే ఉండాలి అని గురువుగారు చెప్తారు. అప్పుడు బాలుడు సందేహం తీరి సంతోషంగా వెళ్ళిపోతాడు. అందుచేత మనం కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు మాట్లాడాలో మనం తెలుసుకుని మాట్లాడితే మనకే ఉపయోగకరంగా ఉంటుంది. మరి కథ విన్నారు కదా, మరి ఇప్పుడు మరొక సినిమా పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు చివరిది వ్యక్తిత్వ వికాసం, అందులోనూ ప్రతి వారికి కూడా అవసరమైంది. ఈరోజు మనం కోపం గురించిన కొన్ని విషయాలు ఇందులో తెలుసుకుందాం. మానవుడు సంఘజీవి, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్తాడు. ఇతరులతో కలిసిమెలిసి ఉండటంలోనే మనిషి ఆనందం దాగి ఉంది. కానీ ఈ బంధాలను తెంచివేసే అతిపెద్ద శత్రువు కోపం. కోపావేశాలకు లోనయ్యే వ్యక్తి తన విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. అంతేకాదు, కోపం అనే అగ్ని ఎదుటి వారిని కాల్చడమే కాదు, తనను తాను కూడా దహించి వేస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తి సమాజంలో ఎవరితోనూ సంతోషంగా కలిసి మెలిసి జీవించలేడు. అంతేకాకుండా దీనివల్ల ఆ వ్యక్తి మానసిక ఒంటరితనానికి గురవుతాడు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది ఒక మంచి అలవాటు మాత్రమే కాదు, అది మన సామాజిక మనుగడకు అత్యంత అవసరమైంది. కోపం మనిషిని ఒంటరిని చేస్తే ఉన్నతమైన మరియు పవిత్రమైన హృదయం మనిషికి గౌరవాన్ని, ఆదరణను తెచ్చిపెడుతుంది. ఎవరి హృదయం అయితే నిష్కల్మషంగా ఉంటుందో వారి జీవితం ఎల్లప్పుడూ వెలుగులతో నిండి ఉంటుంది. అలాగే అందరి పట్ల ప్రేమ, కరుణ మరియు సద్భావన కలిగి ఉంటూ జీవితం పట్ల, సమాజం పట్ల పాజిటివ్ ఆలోచనలతో ఉంటే కోపం అనేది నెమ్మదిగా మనల్ని విడిచిపోతుంది అనే విషయం గమనించాలి. మనిషి జీవిత ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా నిరంతరం పురోగమిస్తూ సమాజానికి మార్గదర్శిగా నిలబడాలి. ధన సంపదలు, అధికారాలు తాత్కాలికమైన గుర్తింపునే మాత్రమే ఇవ్వగలవు, కానీ శాంతం, ఉదాత్తమైన హృదయం మాత్రమే మనుషుల మనసుల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెడతాయి. అందుకే కోపాన్ని వీడి సౌహార్దంతో, అంటే మంచి హృదయంతో ఉంటే సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా నిలబడవచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు

వారసదారుల కార్యక్రమంలో పశువులు గొర్రెలలో వర్షాకాలంలో వ్యాధుల నివారణ ముందస్తు చర్యలు ఈ అంశం గురించి విశాఖపట్నం పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కె భాస్కర్ గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి 7:45 వింటారు. రాత్రి 8 గంటలకు తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి 8:30 ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు విజయవాడ కేంద్రం నుండి నాటిక ప్రసారమవుతుంది. 10:30 ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, హృదయం మధురముర మధురముర బృందగానం వింటారు. రచన శ్రీ వావిలాల సోమయాజులు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. భక్తి రంజని కార్యక్రమం 6:10 వింటారు. ఇందులో శ్రీ సరస్వతి అష్టకం, నాతీయ కలాం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత షేక్ ఉస్మాన్. 6:35 పొలం పనులు కార్యక్రమంలో అధిక వర్షాలు పడ్డ ప్రాంతాలు, పంటల్లో కొన్ని జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన నటులు శ్రీ కోట శ్రీనివాసరావు జయంతి, రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆల్బనిజం అవగాహన డాక్టర్ పి గురుప్రసాద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి, భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. ఉదయం 8:35 తిరిగి 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నోకల శినసత్యనారాయణ గానం వింటారు. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణ మూర్తి మృదంగం. రేపు ఉదయం 10:00 దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణి. మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరుగుదలతో ఏర్పడుతున్న సవాళ్లు, మారుతున్న అవకాశాలు సంభాషణ ప్రసారమవుతుంది. పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు శీర్షికన 1980 నుండి 2000 సంవత్సరాల మధ్యలో విడుదలైన సినిమాల నుంచి కొన్ని మధురమైన పాటలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ న్యాసం డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగ లైవ్ న్యాసం వింటారు. ఇందులో సంకీర్ణ చాపుతాళం వినవచ్చు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం కార్యక్రమంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించిన కొన్ని విషయాలు వింటారు. వీటితో పాటుగా సినిమా పాటలు కూడా వినవచ్చు. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం 7:15 ప్రసారమవుతుంది. ఇందులో అపరాలను ఆశించు పురుగులు, సమగ్ర సస్య రక్షణ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరిత గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. రాత్రి 10:00 ఆ పాత మధురాలు పాత చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మిడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: మే జబ్ సాల్ 2014 మే ఆస్ట్రేలియా ఆయా థా తో 28 సాల్ కే బాద్ భారత్ కా కోయి పీఎం యహా పహుంచా థా తబ్ మేనే కహా థా కి అబ్ ఆప్కో 28 సాల్ ఇంతజార్ నహీ కర్నా పడేగా పిఛలే 12 వర్షో మే తీసరీ బార్ యహా ఆయా హూం యానీ ఇస్ బార్ హ్యాట్రిక్ లగీ హై యే దిఖాతా హై కి భారత్ ఔర్ ఆస్ట్రేలియా కే రిస్తే కిస్ ఉంచాయి పర్ హై.
0: ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు.
1: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, బేసబ్ర హై. హమ్ దునియా కీ సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై. లేకిన్ హమ్ జల్ద్ సే జల్ద్ దునియా కీ టాప్ 3 ఇకానమీ బన్నా చాహతే హై.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కీ తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్ధమవుతున్న తరుణంలో క్రీడారంగంలో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనిస్ మాట్లాడుతూ ఈ సదస్సులోని అద్భుతమైన ఉత్సాహం ఇరు దేశాల భాగస్వామ్య బలానికి నిదర్శనమని, భారతీయ సమాజం 2 దేశాల బంధాన్ని కలిపే ఒక సజీవ వారధి అని కొనియాడారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన సరిహద్దు ప్రాంతాల

0: ఎస్పీలతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడం, చొరబాట్లు, అక్రమ వలసలు అరికట్టడంతో పాటు డ్రోన్ల ముప్పు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 1,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1,800 మంది ఓపీ రోగులకు సేవలందుతున్నాయని, టెలిమెడిసిన్ పరిశోధన వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్లకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
1: All India Sub Medical Sciences BV Nagar ne lagbhag 64 crores ki grants research ke liye yahan sanction hue hain aur 129 projects kaam chal raha hai 1156 publications. This is now a full fledged patient care center at the same time research center that we have to understand.
0: Gachibowli Sports District Young India Physical Education and Sports University ni తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారిక లోగో, వెబ్సైట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి కిషోర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు, వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు 0-2 వెనుకబడి ఉండడంతో సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 3వ మ్యాచ్లో భారత్ 125 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులు గొర్రెలలో వర్షాకాలంలో వ్యాధుల నివారణ ముందస్తు చర్యలు ఈ అంశం గురించి విశాఖపట్నం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కె భాస్కర్ గారి ప్రసంగం వింటారు.
1: పాడి రైతులకు, గొర్రెలు మేకల పెంపకదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం మన ప్రాంతంలో వర్షాలు కురవటం మొదలయ్యాయి. ఎండల తీవ్రత తగ్గి వర్షాలు పడటం ఒక రకంగా ఉపశమనమే అయినా మన మూగజీవాల ఆరోగ్యపరంగా చూస్తే ఈ కాలం మనకు పెద్ద సవాల్ లాంటిది. అందుకే ఈరోజు పశువులు గొర్రెల్లో వర్షాకాలంలో వ్యాధుల నివారణ ముందస్తు చర్యలు అనే అంశం గురించి చెప్తాను. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడం, గాలిలో తేమ శాతం పెరగడం వల్ల పశువుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనికి తోడు చుట్టుపక్కల బురద మురుగునీరు చేరడం వల్ల రకరకాల బ్యాక్టీరియా, వైరస్లు మరియు పిడుదలు, దోమల బిడద విపరీతంగా పెరుగుతుంది. మన పశువుల్లో ఈ వ్యాధులు రావడానికి ముఖ్య కారణాలు ఇవే. ఈ వర్షాకాలంలో వచ్చే ప్రధాన వ్యాధులు, వాటి లక్షణాలు మరియు ఆ వ్యాధి రాకుండా మీరు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను. ముందుగా పెద్ద పశువుల్లో వచ్చే ప్రధాన వ్యాధుల గురించి తెలుసుకుందాం. మొదటిది ఈ గొంతు వ్యాపు వ్యాధి అంటారు. దీన్నే హెచ్ఎస్ అని కూడా అంటారు, హెమరేజిక్ సెప్టిమ్సీమియా అని అంటారు. ఇది వేగంగా వ్యాపించే ప్రాణాంతకమైన బ్యాక్టీరియల్ వ్యాధి. దీని లక్షణాలు పశువుకి విపరీతమైన జ్వరం వచ్చి దవడల కింద వాచిపోతుంది, శ్వాస పీల్చుకోవడం కష్టమై పశువు గురుకులాగా శ్వాస పీల్చుకుంటూ శబ్దం చేస్తుంటుందన్నమాట. సకాలంలో వైద్యం అందకపోతే 24 గంటల్లోనే పశువు చనిపోవచ్చు. దీన్నే ఎక్యూట్ డిసీజ్ అంటారు అన్నమాట. సడన్గా లక్షణాలు చూపించి ఒక రోజులోనే మనకు పశువు చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. దీనికి నివారణ వర్షాల ప్రారంభంలోనే లేదా ఇప్పుడైనా సరే వెంటనే స్థానిక పశు వైద్య కేంద్రాన్ని సంప్రదించి గొంతు వాపు నివారణ టీకా వేయించుకోవడం ఒకటే దీనికి మార్గం. రెండోది జబ్బు వాపు వ్యాధి. దీన్నే బ్లాక్ వాటర్ అని కూడా పిలుస్తుంటారు. ఇది కూడా బ్యాక్టీరియా వల్లే వస్తుంది. ముఖ్యంగా వయసులో ఉన్న పేయులు, బలంగా ఉన్న పశువుల్లో వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాల్లో మనం గమనించవచ్చు. దూడల జబ్బల దగ్గర వాపు వచ్చి తీవ్రంగా కుంటుతుంటాయి. ఆ వాపు ఉన్న చోట నొక్కితే చర్చర్ అనే శబ్దం కూడా వస్తూ ఉంటుంది. దీనికి కూడా గొంతు వాపు టీకాతో పాటే జబ్బు వాపు నివారణ టీకాను కూడా పశువులకి తప్పనిసరిగా వేయించాలి. మూడవది గాలికుంటు వ్యాధి. దీన్ని మన రైతులు జడుపులు అని కూడా అంటారు, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. నోటి నుండి విపరీతంగా చొంగ కారుస్తూ నోట్లో పుండ్లు రావడం వల్ల మేత సరిగ్గా మేయవు మరియు

డెక్కల మధ్యన పుండ్లు ఉండి దాని నుంచి ఈ రక్తం చీమి కారడం వల్ల ఆ నొప్పితో ఆ పశువులు కూడా సరిగ్గా నడవలేవు. ఆ పాలు దిగుబడి కూడా పూర్తిగా పడిపోతుంది అన్నమాట, ఎండిపోతుంది పశువు కూడాను. దీనికి నివారణ చర్య, ప్రతి ఏటా ప్రభుత్వం ఉచితంగా వేసే గాలికుంటి వ్యాధి నివారణ టీకాలను మీ పశువులన్నింటికి ఖచ్చితంగా వేయించాలి. ఒకవేళ వ్యాధి వస్తే పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ అనేది ఉంటుంది, అది మనం నీటిలో కలుపుకొని ఒక ద్రావణంలో తయారు చేసుకొని ఆ పుళ్ళన్నింటినీ మనం శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆ పుళ్ళకి బోరోగ్లిజరిన్ పేస్ట్ రాసుకోవాలి. ఈ గొంతువాపు, జబ్బువాపు మరి గాలికుంటు వ్యాధులు మూడింటికి విడివిడిగా టీకాలు వేయడం కన్నా ఒకేసారి రక్షణ కల్పించే కంబైన్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ టీకాను పశువులకు చేయిస్తే ఒకే ఒక ఇంజెక్షన్తో ఈ మూడు ప్రాణాంతక వ్యాధుల నుండి మన పశువుల్ని సులభంగా కాపాడుకోవచ్చు. తరువాత రక్తపరాణ జీవుల నుంచి వచ్చే వ్యాధులు చూసుకుంటే మన పశువుల్లో

అందుబాటులో ఉంటుంది. ఈ టీకాను పశువులకు చేయిస్తే ఒకే ఒక ఇంజెక్షన్తో ఈ మూడు ప్రాణాంతక వ్యాధుల నుండి మన పశువుల్ని సులభంగా కాపాడుకోవచ్చు. తరువాత రక్తపరాణ జీవుల నుంచి వచ్చే వ్యాధులు చూసుకుంటే మన పశువుల్లో థైలారిసిస్, అనాప్లాస్మాసిస్ మరియు బేబీషోసిస్ అనే ఈ మూడు వ్యాధులు మనకి ఈ రక్తపరాణ జీవుల నుంచి మన ఆవులకి గేదెలకి ఎక్కువగా వస్తుంటాయి. ఇవి వర్షాకాలంలో పశువుల మీద మరియు పాకల్లో పిడుదలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఇవి కుట్టడం వల్ల ముఖ్యంగా సంకరజాతి ఆవుల్లో, అంటే ఈ క్రాస్ బ్రెడ్ జెర్సీ, ఈ క్రాస్ బ్రెడ్ హెచ్ఎఫ్, మళ్ళీ ఎగ్జోటిక్ బ్రీడ్స్ అని ఉంటాయి, హెచ్ఎఫ్, ప్యూర్ జెర్సీ, ప్యూర్ హెచ్ఎఫ్, వీటిల్లో ఈ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. మన దేశీయ జాతుల్లో మనకు కనబడు ఇది, ఈ డిసీజ్ అనేది. థైలేరియా వస్తే జ్వరం వచ్చి మెడకు రెండు వైపుల జబ్బల ముందు లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, అవి వాచిపోతాయి. అనాప్లాస్మా వ్యాధి వస్తే మాత్రం పచ్చకామరలు వచ్చి పశువు తీవ్రంగా రక్తహీనత వచ్చేస్తుంది. తరువాత బైబీషియస్ అనే వ్యాధి, దీన్ని రెడ్ వాటర్ డిసీజ్ అని కూడా అంటారు. దీనిలో పశువుకి తీవ్రమైన జ్వరం రావడం, కాఫీ రంగు లేదా చిక్కటి ఎరుపు రంగులో మూత్రం వేయడం దీని ముఖ్య లక్షణం అన్నమాట. మనకంటే దాని యూరిన్ చూస్తే కాఫీ కలర్లో ఉంటుంది, లేదా రక్తం యూరిన్లో కలిసిపోయి ఎర్రగా కనిపిస్తుంది అన్నమాట. పశువులు యూరిన్ వేస్తే మాత్రం మనం గ్లాసులో పెట్టి చూస్తే కాఫీ కలర్లో కనిపిస్తుంది. పశువు కళ్ళు కూడా తెల్లబడి రక్తహీనత కూడా వచ్చేస్తుంది అన్నమాట. దీనికి నివారణ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా పశు వైద్యుని సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. ఈ వ్యాధులు రాకూడదంటే పిడుదల్ని మొదట నిర్మూలించుకోవాలి. మన పశువుల మీద ఉన్నవి ప్లస్ పాకల్లో ఉన్నవి, ఈ పశు వైద్యుని సలహాతో పశువుల శరీరం పైన మరియు పాకల గోడల బీటల్లో పిడుదలు ఈ నివారణ మందులు పిచికారీ చేసుకొని వాటిని మనం నివారించుకోవాలి. ఈ సంకరజాతి ఆవులకి అయితే థైలేరియా టీకా అని ఉంటుంది, అది కూడా మనం పశువులకు చేయించుకోవాలి. ఇప్పటి వరకు మనం ఈ గేదెల ఆవుల్లో ఈ వర్షాకాలంలో ముఖ్యమంగా వచ్చే వ్యాధుల గురించి మనం తెలుసుకున్నాము. తర్వాత గొర్రెలు మేకల్లో, ఈ చిన్న జీవాల్లో కూడా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు కూడా తెలుసుకుందాం. మన గొర్రెలు మేకల పెంపకదారులను వేధించే ప్రధాన వ్యాధుల్లో మొదటిది చిటుకు వ్యాధి. దీన్ని ఇంకో పేరు ఎంట్రోటాక్సిమియా అని కూడా అంటారు. దీనికి చిటుకు వ్యాధి అని పేరు ఎందుకు వచ్చిందంటే మేపి వస్తాయి, మేసి అక్కడ మన అక్కడికక్కడే క్షణాల్లో చనిపోతుంటాయి సడన్గానే, దానికి అందుకే చిటుకు వ్యాధి అని అంటారు అన్నమాట. ఇది వర్షాకాలానికి మొలిచే లేత పచ్చగడ్డిని జీవాలు ఎక్కువగా మేయడం వల్ల వాటి పొట్టలో బ్యాక్టీరియా చేరి ఆ తీవ్రమైన విష పదార్థాలని విడుదల చేస్తాయి. అవి టాక్సిన్స్ అన్నమాట. ఆ టాక్సిన్స్ అనేవి విడుదలైన తర్వాత రక్తంలోకి వెళ్ళి ఈ లక్షణాలు చూపించేసి, ఆ లక్షణాలు ఏంటంటే జీవాలు తూలుతూ నడవడం, పళ్ళు కొరుక్కోవడం, గుండ్రంగా తిరుగుతూ సడన్గా అకస్మాత్తుగా చనిపోతాయి అన్నమాట. దీని అందుకే చిట్టుకు వ్యాధి అనే పేరు వచ్చింది దీనికి. దీనికి నివారణ వర్షాలు పడగానే జీవాలను నేరుగా లేతగడ్డి మేతకు పంపకుండా కొంత ఎండుగడ్డిని తినిపించిన తర్వాతే బయటికి ఈ మేపుకు పంపించాలి. అన్నిటికంటే ముఖ్యంగా వర్షాకాలానికి ముందే ఈ చిట్టుకు వ్యాధి నివారణ టీకాలు అనేవి మన జీవాలన్నిటికీ వేయించుకోవాలి. తర్వాత పీపీఆర్ వ్యాధి, దీన్ని చిన్నపారుడు వ్యాధి అని కూడా అంటారు, చీముల జబ్బు అని కూడా అంటారు. ఇది గొర్రెలు మేకల్లో వచ్చే అత్యంత ప్రమాదకరమైన మరియు వేగంగా వ్యాపించే వైరస్ అంటే వ్యాధి. దీన్ని గొర్రెలు పెస్ట్ అని కూడా అంటాము. తీవ్రమైన జ్వరం, నోట్లో పుండ్లు, ముక్కు నుండి చీముడు కారడం, నోటి నుంచి వాసన రావడం, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు మరియు పారుకోవడం దీని ముఖ్య లక్షణాలు. దీన్ని ఎలా నివారించుకోవాలంటే, ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే వర్షాకాలానికి ముందే జీవాలన్నిటికీ తప్పనిసరిగా పీపీఆర్ టీకా కూడా వేయించుకోవాలి. ఈ టీకా అనేది మనకు 3 సంవత్సరాల వరకు మన పశువుకి ఇమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఒకసారి ఇప్పిస్తే సరిపోతుంది. వ్యాధి సోకిన జీవాలను మంద నుండి వెంటనే వేరు చేసుకోవాలి. తర్వాత నీలి నాలుక వ్యాధి, దీన్ని బ్లూ టంగ్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది ఒక వైరస్ వ్యాధి. ఇది మనకి జీవాలకు ఎలా వస్తుందంటే దోమలు మరియు ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్నమాట. జ్వరం రావడం, మూతి, పెదాలు మరియు నాలుక వాచిపోతాయి. ఆ నోరు కూడా మొత్తం పుండులాగా అయిపోయి అవి తినలేక ఆ చొంగ కాల్చడం, ఏం తిన్నా సరే మింగలేకపోవడం అనేవి జరుగుతాయి. దీనివల్ల నోట్లో పుండ్లు పడటం వల్ల ఇవన్నీ దీనివల్ల తినడం మానేస్తుంటాయి అన్నమాట పశువులు. తాగడానికి తినడానికి ఇబ్బంది పడుతుంది అన్నమాట. దీనికి నివారణ, ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి పాకల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సాయంత్రం వేళల్లో పాకల వద్ద వేపాకు లేదా ఈ జిల్లిడాకుల్ని అది తగలబెడితే వాటి నుంచి వచ్చే పొగ ద్వారా ఈ దోమలను మనం అరికట్టుకోవచ్చు.

అలాగే ఈ బ్లూటంగ్ వ్యాధి టీకా కూడా మనకి ఆసుపత్రుల్లో ఉంటుంది. ఇది కూడా ఈ నివారణ టీకాని తప్పనిసరిగా ఈ వర్షాకాలం ముందు మన జీవాలకి చేయించుకోవాలి. తర్వాత ముఖ్యంగా చూడాల్సింది ఫుట్ రాట్. దీన్ని డెక్కల పుల్ల అని కూడా మన రైతులు పిలుస్తుంటారు. ఇది వర్షాకాలంలో జీవాలు బయటకు మేపుకు తీసుకెళ్తున్నప్పుడు ఈ బురదలో ఎక్కువసేపు నిలబడటం వల్ల గిట్ల మధ్య బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. దానివల్ల గిట్లు కుళ్ళిపోయి ఆ గిట్ల మధ్యన పుల్లు అయిపోయి విపరీతమైన దుర్వాసన వచ్చి వాటిని చీమి కారుతూ అవి నొప్పితో అవి కుంటుడం, ఒక్కోసారి జీవాలు నడవలేక మోకాల మీద కూడా ఒక్కోసారి ప్రాకుతుంటాయి. దీనికి నివారణ పాకలు ఎల్లప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. దీని నివారణకు ఒక అద్భుతమైన మార్గం కూడా ఉంది, అదే ఫుట్ బాత్ అంటారు. ఫుట్ బాత్ అంటే మీ పాకల ప్రవేశం ద్వారం వద్ద ఒక చిన్న తొట్టిలా ఏర్పాటు చేసుకుని అందులో 5% మైల్తుత్తున్ ద్రవాన్ని, అంటే అది కాపర్ సల్ఫేట్ అంటాము, ఒక నీలి రంగులో పలుకుల్లా ఉంటుంది, అది మన పశు వైద్యశాలలో దొరుకుతుంది, లేదా ఫార్ములిన్ ద్రవాన్ని కూడా ఉంచాలన్నమాట. ఈ జీవాలు రోజు అందులో నుంచి నడిచి వెళ్ళడం వల్ల గిట్టల మధ్య ఉన్న క్రిములు చనిపోయి ఈ పుండ్లు రాకుండా, మనకి ఫుట్ రాట్ రాకుండా మనం ఈ జీవాలని కాపాడుకోవచ్చు. మేత మరియు తాగునీటి విషయంలో కూడా కొన్ని సాధారణ జాగ్రత్తలు తప్పక పాటించాలి మనకి ఈ వ్యాధులన్నీ ఈ పశువులకు రాకుండా ఉండాలంటే. వర్షంలో తడిసిన గడ్డిని వేయకూడదు. ఈ గడ్డి తడవడం వల్ల ఒక్కోసారి బూజు కూడా పట్టేస్తుంది గడ్డికి. ఆ బూజు పట్టిన గడ్డిని మాత్రం అస్సలు పెట్టకూడదు, పారవేయాలి. నిల్వ ఉన్న గుంతల నీటిని కాకుండా కేవలం శుభ్రమైన బావి లేదా పంపు నీటిని మాత్రమే వాటికి తాగేటట్టు చేయాలి. పాకల్లో వారానికి ఒకసారి అయినా తప్పనిసరిగా సున్నం లేదా బ్లీచింగ్ ఆ పాకలంతా జల్లుకోవాలి. రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట, వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే రాకముందే నివారణ అనేది చాలా ఉత్తమం. అందువల్ల ప్రభుత్వం సూచించిన టీకా కార్యక్రమాలు తప్పకుండా వినియోగించుకోవాలి. అలాగే పశువులకి క్రమం తప్పకుండా డీవార్మింగ్, అంటే మీరు నట్టల నివారణ మందులని అంటారు, అది మన ప్రభుత్వం కూడా పశు వైద్యశాల ద్వారా మనకి పంపిణీ చేయడం జరుగుతుంది, అవి కూడా డీవార్మింగ్ మందులు అనేది మీ జీవాలకి పట్టించుకోవాలి. దానివల్ల ఆ జీవాలకి డీవార్మింగ్ మందులు పట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ జీవాలు అనేవి బరువు బాగా పెరుగుతాయి. లేకపోతే ఈ డీవార్మింగ్ మందులు పట్టించుకోకపోతే పరాన్నజీవులు తినే మేతని అవన్నీ తీసుకోవడం వల్ల అవి బరువు తగ్గిపోయి మన జీవాలు అనేవి సరైన బరువు రాకుండా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ డీవార్మింగ్ మందులు, నట్ట నివారణ మందులు అనేది ఈ మన జీవాలకు మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాలి. మరియు పిడుదులు, దోమలు, ఈగలు, పేనులు పట్టకుండా ఈ పిచికారి స్ప్రే మందులు మనకి ఈ పశువుల మీద కొట్టుకోవాలి, మరియు ఆ చుట్టుపక్కల ఉన్న షెడ్లో కూడా మనం కొట్టుకోవాలి. మీ పశువుల్లో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా నాటు వైద్యం చేసి సమయాన్ని వృధా చేయకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న పశు వైద్యంతో వైద్యం చేయించుకుంటే మీ పశువుల్ని కాపాడుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పిన విధంగా పశువుల్లో చెప్పాను గొంతు వాపు వ్యాధి మరియు బీక్యూ ఈ జపవాపు వ్యాధి. మనకి మైదాన ప్రాంతంలో కన్నా ఏజెన్సీ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఈ మనం ఈ జబ్బును గమనించవచ్చు. ఇవి ఏంటంటే ఎక్కువగా ఈ పెయిలు మరియు బలంగా ఉన్న పశువుల్లో మనకి ఈ బీక్యూ అనేది ఎక్కువగా కనబడుతుంది. మనకి ఏజెన్సీ ప్రాంతాల వారు మాత్రం ఈ గొంతు వాపు, జబ్బు వ్యాధి వాపు మాత్రం ఈ టీకాలకు మాత్రం కంపల్సరిగా మన ప్రభుత్వం ద్వారా మనకి ఉచితంగా ఈ పశు వైద్యశాల ద్వారా మనకి సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గరున్న ఈ పశు వైద్యశాల కానీ ఉంటే అక్కడ మీరు ఈ జబ్బు వాపుకి, గొంతు వాపుకి టీకాలు మాత్రం తప్పనిసరిగా వేయించుకోవాలి. అలాగే ఈ మైదాన ప్రాంతంలో మనం ఎక్కువగా చూసేది ఈ గోలకుంటి వ్యాధి. దీనికి కూడా మనకు సంవత్సరానికి 2 సార్లు మనకి సరఫరా చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ధర టీకాలు. ఇవి కూడా తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలి. నేను రైతుల దగ్గర గమనిస్తుంది ఏంటంటే ఈ నివారణ చర్యలకి మెయిన్ ఈ వ్యాధులు రాకుండా మనం చూసుకునే దానికి ఏంటంటే ముఖ్యమైనది టీకా. ఈ టీకా అనేది రైతులు వేయించుకోవడానికి అంత సద్ముఖం చూపించరు. దానికి కారణం ఏంటంటే టీకా వేస్తే వాపు వచ్చేస్తుందని, వేసిన దగ్గర లేదా జ్వరం అనేది 2 రోజులు ఉంటుందని ఆలోచిస్తారు. కానీ ఈ టీకాలు వేయించుకోకపోతే మాత్రం దాని ప్రాణం కోల్పోయినట్టే, మనం పశువుని కోల్పోయినట్టే అవుతుంది. కాబట్టి పశువుని మనం పాలు తగ్గిపోతాయని ఒక 2 రోజుల గురించి ఆలోచిస్తే మాత్రం మీరు ఆ పశువునే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. గాలికుంటి వ్యాధి నివారణ టీకా చేస్తే మెడ దగ్గర ఈ కండకు చేయడం జరుగుతుంది, అక్కడ వాపు అనేది వస్తుంది. ఆ వాపు రావడం అనేది మళ్ళీ వచ్చి 2 రోజులు తగ్గిపోతుంది, ఆ 2 రోజులు పాలు తగ్గడం అనేది జరుగుతుంది. కానీ రైతులు అది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం మా సిబ్బంది వచ్చినప్పుడు ఈ టీకాలు వేయించుకోవడానికి అంత సద్ముఖం చూపించరు. కానీ ఆ 2 రోజుల గురించి మీరు ఆలోచిస్తే మాత్రం

0: ఆ జబ్బు ఒకవేళ వస్తే మాత్రం ఆ జడుపులు ఆ గాలిగుంటి వ్యాధి అనేది పశువు మొత్తం దాని ఈతలో ఉన్న పాలు పోతాయి, ఎండిపోతుంది, మొత్తం పూర్తిగా పశువునే మనం కోల్పోయేటట్టు చేసుకునే స్థితికి వస్తాం. కాబట్టి ఆ 2 రోజుల పాలు గురించి మీరు ఆలోచించకుండా ప్రభుత్వం ద్వారా వచ్చే ఈ టీకాలన్నింటినీ క్రమంగా తప్పనిసరిగా వేయించుకోవాలనేసి సకాలంలో స్పందించి మీ పాడి సంపదను ఆరోగ్యంగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. మీ పశువుల ఆరోగ్యమే మీ కుటుంబ ఆర్థిక భద్రతకు బలమైన పునాది.
1: మీరు ఇంతవరకు పశువులు గొర్రెలలో వర్షాకాలంలో వ్యాధుల నివారణ ముందస్తు చర్యలు విశాఖపట్నం పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కె భాస్కర్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. కోనసీమ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. తెలియజేస్తున్నది ఆర్ పార్వతి.
1: రైతు సోదర సోదరిమండలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు కోనసీమ జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. వాతావరణ ఆధారిత సూచనలు భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం 0.0 నుంచి 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం, అంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 36.2 నుంచి 26.7 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రత 27.7 నుంచి 28.3 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలోని తేమ ఉదయం వేళల్లో 72 నుంచి 76% వరకు ఉండవచ్చు. మధ్యాహ్న వేళల్లో 60 నుంచి 75% వరకు ఉండవచ్చు. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలి వేగం గంటకు 8 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వ్యవసాయ సలహాలు. వరి పంటలో నారుమడి దశ. నారుమడి తయారీకి, అలాగే సిఫార్సు చేసిన వరి వంగడాలను విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమను సద్వినియోగం చేసుకుని నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయటకు పోయేలా సరైన పారుదల, అంటే నీటి పారుదల సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ల నుండి రక్షించడానికి విత్తే ముందు విత్తనాలను 1 కిలో కార్బన్ డిజమ్ 2 గ్రాముల చొప్పున లేదా ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి DAP 20 కిలోల చొప్పున వేసుకోవాలి. అలాగే తేమతో కూడిన వాతావరణంలో అగ్గి తెగులు సోకిందో లేదో రైతులు గమనిస్తూ ఒకవేళ కనుక లక్షణాలు కనిపిస్తే లీటర్ నీటికి ట్రైసైక్లోజెల్ 75 WP మందు 0.6 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కొబ్బరి పంటలో యాజమాన్యం. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు చెట్టుకు, అంటే మొక్కకు 25 నుంచి 50 కిలోల చొప్పున పశువుల ఎరువు లేదా కాంపోస్టు, ఇంకా 5 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. కొమ్ము పురుగు లేదా ఎర్ర ముక్కు పురుగు ఉధృతిని రైతులు గమనిస్తే కనుక వీటి నివారణకు ఎకరానికి 1 రైమ్కోఫోరల్ పురుగు బుట్టను ఏర్పాటు చేసుకోవాలి. లేదా పురుగుల తాకిడిని తగ్గించడానికి చెట్టు మొదట్లో, అంటే పాదు లోపల 1 నుంచి 2 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. అరటి పంటలో యాజమాన్యం. నీరు నిల్వ ఉండకుండా ఇంకా వేరు వ్యవస్థకు ఆక్సిజన్ అందకపోవడాన్ని నివారించడానికి సరైన నీటిపారుదల సౌకర్యం కల్పించుకొని ఈదురుగాలుల వల్ల చెట్లు పడిపోకుండా, అలాగే కాండం విరగకుండా ఉండడానికి గెలలు ఉన్న చెట్లకు కర్రల సహాయంతో చెట్లకు ఊతం ఇవ్వవలసి ఉంటుంది. మొక్కల శాఖీయ ఎదుగుదలకు ఇంకా గెలల అభివృద్ధి తోడ్పడడానికి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు చెట్టుకు 1 నుంచి 2 కిలోల చొప్పున వేపపిండిని, అలాగే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులను విడతల వారీగా వేసుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగటోక, ఆకుమచ్చ తెగులు, ఇంకా దుంప కాండం తొలిచే ముక్కు పురుగు, పేనుబంక మరియు తామర పురుగులు ఉధృతిని గమనిస్తూ సిగటోక నివారణకు లీటర్ నీటికి ప్రొపికోనోజల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకోనోజల్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక లేదా తామర పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటే వర్షం లేని సమయంలో లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL మందు 0.3 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 25 WG మందు 0.25 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. చెరకు పంటలో యాజమాన్యం. నీరు నిల్వ ఉండకుండా వేర్లకు తగినంత గాలి తగిలేలా ఉండడానికి పొలంలో సరైన నీటిపారుదల సౌకర్యాన్ని రైతులు ఏర్పాటు చేసుకోవాలి. వేర్లు భూమిలో బలంగా నాటుకోవడానికి, అలాగే మొక్కలు పడిపోకుండా ఉండడానికి

0: మట్టిని మొదళ్లకు ఎగదొయవలసి ఉంటుంది. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి 55 కిలోల చొప్పున యూరియాను లేదా సిఫార్సు చేసిన విడతల వారీగా వేసుకోవాలి. నత్రజని వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి ఎరువు వేసిన తర్వాత మట్టిలో కలిసేలా చూసుకోవాలి. వేడి ఇంకా తేమతో కూడిన వాతావరణంలో పెరిగే తోక పొరుగు ఉధృతిని రైతులు గమనించి ఒకవేళ వీటి తాకిడి కనుక కనిపిస్తే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL మందును 0.3 ml లేదా థయోమీథాక్సమ్ 25 WG మందును 0.25 g చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల నేలల్లో మొక్కజొన్న విత్తనాలు నాటుకోవడానికి అనుకూలమైన తేమ ఉంది కాబట్టి రైతులు ఎంపిక చేసిన నాణ్యమైన మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలను ఎకరానికి 8 నుంచి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. నేల సారాన్ని ఇంకా తేమను కాపాడుకోవడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్టు ఎకరానికి 2 నుంచి 4 టన్నుల చొప్పున కలపాలి. విత్తనాల ద్వారా లేదా నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసేందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 g ట్రైకోడర్మా విరిడి లేదా 2 g మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజబ్ కలిపి విత్తనాలకు పట్టించవలసి ఉంటుంది. ఖరీఫ్ పంటకు ముందస్తు వ్యవసాయ సలహాలు. నేలలో సేంద్రియ కర్బనాన్ని ఇంకా తేమను బట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి పొలం తయారీ సమయంలోనే పశువుల ఎరువు, కంపోస్టు ఇంకా పంట వ్యర్థాలను వేసి కలియదున్నుకోవాలి. మధ్య మధ్యలో కురిసే వర్షాల వల్ల నారు కుళ్ళిపోకుండా ఉండడానికి అలాగే తగిన డ్రైనేజీ అంటే నీటిపారుదల వసతితో ఖరీఫ్ కూరగాయలు ఇంకా ఇతర పంటల నారుమళ్లను రైతులు సిద్ధం చేసుకోవాలి. భూమి యొక్క సారవంతమైన స్థితిని అంచనా వేసుకోవడానికి అలాగే భూసార పరీక్షల సిఫార్సుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు తగిన పోషక యాజమాన్యాన్ని చేపట్టడానికి ఖరీఫ్ పంటల సాగుకు ముందే రైతులు ఖచ్చితంగా మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. నేలలో సేంద్రియ కర్బనం భూమి భౌతిక స్థితి ఇంకా తర్వాత వేసే పంటకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచడానికి పచ్చిరొట్ట ఎరువులు సాగు చేపట్టవలసి ఉంటుంది. అందుకోసం ఎకరానికి 25 నుంచి 30 కిలోల జీలుగా లేదా 40 నుంచి 50 కిలోల జనుము విత్తనాలను చల్లి విత్తిన 45 నుంచి 50 రోజుల తర్వాత ఆ పంటలను దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. పశువుల సంరక్షణ. ప్రస్తుత వేడి ఇంకా తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల వల్ల పశువుల్లో గొంతు వాపు, జబ్బవాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున దీని నివారణకు గాను పశు వైద్యుల అధికారుల సలహా మేరకు తమ పశువులకు వెంటనే టీకాలు వేయించుకోవాలని రైతులకు అధికారులు తెలియజేస్తున్నారు. పశువుల పాకల్లో సరైన పరిశుభ్రతను పాటించి నేల ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. పశువులకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలి. దీనివల్ల వేడి వల్ల కలిగే ఒత్తిడి పశువులకు తగ్గుతుంది. అలాగే తేమ వాతావరణంలో వ్యాపించే బ్యాక్టీరియా పరాన్నజీవుల వ్యాధులను అరికట్టవచ్చు. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా కొరకు వాతావరణ సూచన కోసం మేఘదూత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలి. అలాగే రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
1: మీరు ఇంతవరకు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. ఇప్పుడు వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.

ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు.

0: తన్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గొప్ప సంకల్పంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రైతు అభ్యున్నతి పథకం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి లేని సాగును ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి తెలియజేయడానికి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా అన్నదాతలకు మరింత సమాచారాన్ని అందిద్దామా మరి. నమస్కారం సార్.
1: నమస్కారం అండి. గౌరవనీయులు, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారుతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది. తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా రైతులందరికి కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది రైతులతో మొదలుపెట్టింది. ఈరోజు మరి 22 లక్షల మంది రైతుల వరకు వచ్చింది. కాబట్టి చాలా పెరిగిందండి, విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. రైతులు కూడా చాలా మంది రసాయనిక వ్యవసాయం నుంచి మారుతున్నారు. గ్రామాల్లో చూసినట్టయితే పశువులు ఎక్కువగా ఉండేవి, ఎద్దులు కానీ ఆవులు కానీ లేకపోతే గేదెలు కానీ చాలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ సంఖ్య తగ్గిపోయింది. రైతులు కూడా పోషించలేక కొంత తర్వాత యాంత్రీకరణ రావటం వల్ల కూడా ఈ వీటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మనకు పశువులు ఎరువులు రావటం కూడా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఏం చేశారంటే ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచుకుంటూ పోయారు. పశువుల ఎరువు లేదు కాబట్టి దానికి కూడా దాని పాళ్ళు కూడా రసాయనిక ఎరువు వేసి పెంచడం వల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మ జీవులనేవి చనిపోయినాయండి. ముఖ్యంగా మనకు కనపడే వానపాములు, కనపడని సూక్ష్మ జీవులు చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటేనే మనకి మనం వేసే ఎరువు కానీ ఇవన్నీ కూడా చెట్టుకు పట్టి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చూసినట్టయితే మన మనుషుల్లో కూడా పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండాలి. అది ఉంటేనే మనకు తిన్నా జరుగుతుంది. అలాగే మనకి భూమిలో ఆ బ్యాక్టీరియా ఆ సంబంధించిన సూక్ష్మజీవులు లేకపోతే మనకు కనపడే పెద్ద వానపాములు కూడా అవి లేకపోతే మనం వేసిన ఎరువు కానీ ఇవన్నీ కూడా మొక్కకు అందే విధంగా తయారు కాదు. కాబట్టి మొక్కకు అందే షేప్లో తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. మనం ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు, ముఖ్యంగా గుళికలు వాడటం వల్ల ఇవన్నీ కూడా చనిపోయినాయి. దాదాపుగా భూమి నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఎందుకంటే కర్బన పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి కర్బన పదార్థం కలవకపోతే ఏకాడి కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చౌడు శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది, ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతూ ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడే అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గించమనే చెప్తున్నారు. ఫస్ట్ మనం బస్తాలు కొన్ని తగ్గించేయమని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించినా కూడా నష్టం రాదనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. ఫస్ట్లో అయితే రసాయనిక ఎరువులు వాటం క్షణంగా తగ్గిస్తే నష్టం వస్తుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల ఘనజీవామృతం, ద్రవజీవామృతం, తర్వాత బీజామృతం, దశపర్ణ కషాయం అని ప్రతిదానికి దీంట్లో మనకి ఉంది, సొల్యూషన్ ఉంది. మీకు బలం కావాలంటే బలానికి ఉన్నాయి, పురుగులు కావాలంటే పురుగులకి తగ్గట్టు కషాయాలు ఉన్నాయి, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కాకపోతే రైతులు తయారు చేసుకొని చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతే. దీంట్లో పెట్టుబడి తక్కువ కానీ కొంచెం రైతులు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది, మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలా మంది రైతులు అడుగుతున్నారు ఈ రసాయనిక ఎరువు లేకుండా పండించి ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని. అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి,

దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళు కూడా రైతు సోదరులు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంచి ఉత్పత్తులు మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే. కాబట్టి వాళ్ళు తినటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలా మంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరికి కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళ చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్, రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి, బీఆర్సీలు అంటున్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే 9 ఉంటాయి, కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కు ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్ని, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్ని కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలామంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు. వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలు, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి తర్వాత బంకమట్టి లేయర్ వేసి ఒకటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం మనం. సరిపోయినన్ని మనం నీళ్లు అప్పుడప్పుడు చిలకరించుకుంటా మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుంది, వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. గింజ ఎండిపోకుండా, ఎండి దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు. తేమ పోకుండా తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరీ ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవడానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటివి ముట్టుకోకుండా. మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాల్లో వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదు అనమాట, ఏది కూడా పక్షులు కానీ అడవి పందులు కానీ వాటిని ముట్టుకోవు. కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలక వస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలిగి దున్నమని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలిగి దున్నకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లినో సంవత్సరం అంటున్నారు, కరువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి. కాబట్టి కొన్ని జిల్లాల్లో మనం చూసాం మేము, ఒక 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1000 రూపాయలు పెట్టి కొని ఆ దున్నటానికి 1000 రూపాయలు ఖర్చు అయింది, 2000 3000 అయింది మొత్తం మీద. 35000కి ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పిఎండిఎస్ వేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంది. మనకు భూమి టెంపరేచర్ చూసినట్టయితే ఈ పిఎండిఎస్ బాగా పెరిగిన దగ్గర, అంటే మనకు పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గరేమో 35 డిగ్రీలు ఉంటే, మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాదం లేకుండా ఉన్నది, అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. వాతావరణ టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచర్ నేను చెప్పేది. భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పిఎండిఎస్ వేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా మంచి హ్యూమస్ డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే కార్బన్ శాతం పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకి మంచి ఎరువుగా తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో అనుకున్నాం మనం, మనకి పశువుల సంఖ్య తగ్గిపోయింది, పశువుల ఎరువు తగ్గిపోయిందని. కాబట్టి ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట ఎరువులు కానీ, తర్వాత పచ్చిరొట్ట పంటలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి మనకి 30 రకాలలో పచ్చిరొట్ట పంటలు కూడా ఉన్నాయి, వాటి

0: పాటుగా ఇన్ని రకాలు కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క పంట వేరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందుకని మనకు దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాలు కూడా భూమిలో కలుస్తాయి. వేరుల్లో నుంచి మనకు కొన్ని రకాల రసాలు కూడా కలవటం వల్ల భూమి సారవంతం అయిపోయి మంచిగా అన్ని రకాల పోషకాలు, మనకు మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కూడా వీరు అందిస్తుంది. అందుకే ఈ పద్ధతులు పాటించటం వల్ల మనకి ఎరువు తగ్గించినా కూడా దిగుబడి తగ్గటం లేదు.
1: రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే అటువంటి రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్?
0: రైతులంతా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మన స్టాఫ్ అందరూ వచ్చి కూడా మీకు సహకారం ఇస్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్ని నేర్పిస్తారు. మీకు కషాయాలు చేయటం ముందు కావాలంటే మన బీఆర్సీ సెంటర్స్ ద్వారా తయారు చేసి ఇస్తారు, మీరు కూడా సొంతగా తయారు చేసుకోవచ్చు. క్రమేపీ కొద్దిగా ఆవుల సంఖ్య కూడా పెంచుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడలో సూక్ష్మజీవులు ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. మామూలు గేదె దాంట్లో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటాయి. ఆవు మూత్రం ఆవు పేడలో చాలా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చాలా శ్రేష్టమైంది. మన భూమి అంతా కూడా మంచిగా డెవలప్ అయింది, ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంట సరిగా పండుద్ది. ముందు తప్పనిసరిగా మనకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఇప్పుడు యూరియా మనకి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు మనం, దానివల్ల నత్రజని ఎక్కువ అవుతా ఉంది. నత్రజని భాస్వరం పొటాష్ ఒక పాలల్లో వేసుకుంటేనే అది బాగుంటుంది. మనకి అన్నం కూర ఉప్పు ఎట్లా వేస్తామో అట్లా ఒక పాలల్లో వేసుకుంటేనే మనకి రుచి వచ్చినట్టు అది భూమి కూడా మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా మనం తక్కువ రేట్ వస్తుందని ఒక మందుని ఎక్కువగా ఒక మందుని తక్కువగా వేస్తే నత్రజని శాతం ఎక్కువైపోయి శాఖీయ ఉత్పత్తి ఎక్కువగా జరిగి దాని ద్వారా మళ్ళీ పురుగులు తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి, మళ్ళీ దానికి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
1: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి చక్కటి సమాచారాన్ని అన్నదాతలకు అందించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కోపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కోపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు.

0: ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఇళయరాజా, చిత్రం నిరీక్షణ. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు. విశాఖపట్నంలో 102 MHz, శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz మరియు రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా ప్రసారం అవుతున్నాయి. గమనిక విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కోటి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. నేరము శిక్ష చిత్రం నుంచి.

నేరము నేను మనిషినే. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం వేద.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట హరిహరన్ కౌసల్య ఆలపించిన గీతం, సంగీతం చక్రి, చిత్రం కబడ్డీ కబడ్డీ. మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి ఇదే ప్రసారంలో 9:30 మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరత్ సేత్ సందర్శించారు. వార్తల వివరాలు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ఈరోజు ప్రసంగించారు. అంతర్జాతీయంగా 2వ అతిపెద్ద 5G మార్కెట్గా భారత్ మారిందని ఈ సందర్భంగా చెప్పారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G దిశగా భారత్ పయనిస్తోందన్నారు. చిప్స్ నుండి షిప్స్ వరకు తయారీ రంగాన్ని సరికొత్త రీతిలో అభివృద్ధి చేస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. భారతదేశ స్వదేశీ రక్షణ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతను ప్రస్తావించారు. భారత్ ఆస్ట్రేలియా సంబంధం సాధారణ దౌత్యానికి అతీతంగా ఎంతో అభివృద్ధి చెందిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ మే ఏక్ నయా ఎకోసిస్టమ్ డెవలప్ కియా జా రహా హై. సాథియో, భారత్ కే బడే సప్నో, బడీ ఆస్పిరేషన్స్ కీ నీవ్ హై. భారత్ కా నాగరిక్, వీ ద పీపుల్ ఆర్ ఇన్

0: सपनों को एनर्जी दे रहा है। पीपल फर्स्ट यानी नागरिक देवो भव का मंत्र ये आज के भारत की गवर्नेंस का मूल मंत्र बन गया है।
1: ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ మాట్లాడుతూ భారతదేశంతో ఆస్ట్రేలియాకున్న గాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్య వనరుల సుస్థిర వినియోగమన్న అంశంపై నిర్వహిస్తున్న జాతీయ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ
2: area and our control over the sea area is huge. India's possesses large amount of marine wealth, yet much of this potential remains untapped. And today is another day that we want to tap all our potentiality. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, we look beyond the horizon.
1: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో సహా సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడం, భద్రతాపరమైన చర్యలను మరింతగా మెరుగుపరిచే విధంగా కార్యాచరణను సిద్ధం చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ ఈరోజు సందర్శించారు. అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితిని ఆయన సమీక్షించారు. నగ్రోటాలోని వైట్ నైట్ కార్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు. జమ్మూ ప్రాంతంలోని భద్రతా పరిస్థితి గురించి సీనియర్ కమాండర్లు ధీరజ్ సేత్కు ఈ సందర్భంగా వివరించారు. పూంచ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంలో సైనికాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా ఈ నెల 7వ తేదీ నుండి జమ్మూకాశ్మీర్లో ధీరజ్ సేత్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిసి కాశ్మీర్లో మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. మహిళా అభివృద్ధికి సంబంధించిన అనేక ఉమ్మడి అంశాలను బ్రిక్స్ సభ్య దేశాలు పంచుకుంటున్నాయని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అన్నారు. కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం ఈరోజుతో ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న అన్నపూర్ణదేవి మాట్లాడుతూ బ్రిక్స్ సభ్య దేశాల మధ్య చర్చలను ప్రోత్సహించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేధ ఏఐ ఆధారిత పరిష్కారాలకు భారతదేశాన్ని ప్రపంచంలో కీలకంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. సిఐఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ బిజినెస్ సమ్మిట్ 2026ను ఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధను సానుకూల ఆశావాద దృక్పథంతో చూస్తోందన్నారు. విస్తృత శ్రేణి రంగాల్లో ఉత్పాదకత సామర్థ్యం పెంచడానికి ఏఐను వినియోగించడంపై దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు. కృత్రిమ మేధను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రపంచ ఏఐ ఎకోసిస్టమ్కు భారత్ ఎలా దోహదపడగలదనే దానిపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కృష్ణన్ అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు సగం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు భారతదేశంలోనే ఆతిథ్యం లభిస్తోందన్నారు. రైతు ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమిళనాడులోని రైతుల నుంచి కోప్రా, తోతాపూరి మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఉత్పత్తిదారులకు మెరుగైన ధర లభిస్తుందని, మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఎదురయ్యే నష్టాలను నివారించడం జరుగుతుందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమిళనాడు సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా ఈ ఆమోదం లభించింది. దీంతో ఆ రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా కోప్రాను సేకరించనున్నారు. దీని ద్వారా తోతాపూరి మామిడి రైతులు తమ పంటకు సరసమైన, లాభదాయకమైన ధరలను పొందేలా చూడటం, అలాగే మార్కెట్ ధరలలో ఆకస్మిక తగ్గుదల కారణంగా నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నుండి వారిని రక్షించడం, ధరల స్థిరత్వాన్ని అందించి

0: రైతుల ఆదాయాలను కాపాడి వారి పంటకు మెరుగైన రాబడిని చేకూరుస్తుందని భావిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పూణే ముంబై ఘాట్ సెక్షన్లో రైల్వే లైన్ల పునరుద్ధరణ పనులను ఈరోజు సమీక్షించారు. కొండచర్యలు విరిగిపడటంతో రైల్వే లైన్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది. వీలైనంత త్వరగా లైన్లను పునరుద్ధరించేందుకు సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే బృందాలు జిల్లా అధికారులు అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా ఒక లైన్ను ఇప్పటికే పునరుద్ధరించామని, ఈ లైన్లలో అన్ని రైళ్లను 2 లోకోమోటివ్లతో నడపాలని రైల్వే శాఖ పేర్కొంది. ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కు ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలకు ఉత్తర అరేబియా సముద్రం వైపుకు మరింతగా విస్తరించాయని IMD పేర్కొంది. IMD సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాల కారణంగా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
1: The southwest monsoon has further advanced into remaining parts of Rajasthan, Haryana and Punjab. Thus, it covered the entire country today. Under the influence of well-marked low-pressure area over southwest Uttar Pradesh and neighborhood, isolated extremely heavy rainfall likely over west Uttar Pradesh on today and Uttarakhand today and tomorrow. Significant reduction in rainfall activity is likely over central parts of the country including Maharashtra, Gujarat and Madhya Pradesh from today onwards and over south peninsula India from 10th onwards.
0: 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ పురుషుల జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని బ్రిస్టన్ వేదికగా ఈరోజు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ సందర్శించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

పెదరాయుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విన్నారు. సంగీతం కోటి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట సత్యం స్వరకల్పనలో పి సుశీల ఆలపించగా విన్నారు. దొంగలకు దొంగ చిత్రం నుంచి.

చక్రవర్తి స్వరకల్పనలో పి సుశీల పాడిన పాటు విన్నారు. చిత్రం మల్లెపువ్వు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

ముత్యమంతా ముద్దు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంగీతం హంసలేఖ.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా విన్నారు. సంగీతం కెవి మహాదేవన్, చిత్రం సిరి సిరి మువ్వ. మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి యవ్వనిచే జనించు సంగీత రూపకం. రచన శ్రీ ముక్కామల నాగభూషణం. సంగీతం శ్రీకృష్ణమోహన్. సమర్పణ శ్రీ వై హనుమంతరావు. ఇందులో అన్న శ్రీ డిఎస్ఆర్ ఆంజనేయులు, చెల్లి శ్రీమతి కోట విజయకుమారి, భర్త శ్రీ ఏబి భవానీశంకర్, భార్య శ్రీమతి ఎన్ పద్మజా నిర్మల. వినండి యవ్వనిచే జనించు సంగీత రూపకం.

0: ఇంధనం పొదుపు, సేవ్ ఎనర్జీ, సేవ్ టైం లైఫ్, సేవ్ ఎనర్జీ, సేవ్ టైం లైఫ్, సేవ్ ఎనర్జీ, సేవ్ టైం లైఫ్, ఇంధనం పొదుపు చేయాలి, ఇంధనం పొదుపు చేయాలి, ఇంధనం పొదుపు చేయాలి, సేవ్ ఎనర్జీ, సేవ్ టైం లైఫ్.
1: అన్నయ్య, ఇంధనం అంటే ఏమిటి?
2: ఇప్పుడు మన ఓడలు, కార్లు, విమానాలు ఇలాంటివన్నీ తిరగటానికి, గరటానికి అవసరమైనటువంటి శక్తిని సమకూర్చే ఈ పెట్రోలు, బొగ్గు లాంటి వాటిని ఇంధనాలు అంటారమ్మా.
1: ఓహో, మరి ఇంధ అంటే విద్యుత్ అని మా మాస్టర్ చెప్పారే.
2: నిజమేనమ్మా, మేఘంలో ఉన్న విద్యుత్తును మన పెద్దలు ఇంధ అన్నారు. మేఘంలో విద్యుత్ ఉంటే సూర్యగోళంలో హీలియం అనేటువంటి ఇంధనం ఉంది. అలా మన సృష్టి యావత్తు కూడా ఇంధనంతో నిండి ఉందన్నమాట.
1: సృష్టి యావత్తు అని అంటున్నావు? మరి సముద్రాల్లో, నదుల్లో, భూమిలో, ఇంకా వృక్షాల్లో, విశ్వాంతరాళంలో అన్నింటిలో ఇంధనం ఉందంటావా?
2: అంతేగా మరి. ఇదిగో వినుము,

0: అలాగా అయితే వెలుతుర్లోనూ వేడిలోనూ కూడా ఇంధనం ఉందా?
1: అంతేకాదమ్మా, వెలుగుకు వేడికి చివరకు మనం జీవించటానికి కూడా ఇంధనం చాలా అవసరం.

0: ఎందరూ లేకపోతే అంత ప్రమాదం అన్నయ్య.
1: అవునమ్మా, మనకు అన్నం లేకపోతే ఏమవుతుంది?
0: అన్నం కూడా ఇంద్రియమేనంటావా?
1: కాకపోతే మనకు జీవశక్తి ఎలా లభిస్తున్నది? అన్నం ఇంధనం కనుకనే మన ఋగ్వేద ఋషులు ఇంధే భూతాని అని వివరించారు.
0: ఇంధే భూతాని అంటే?
1: అంటే ప్రాణుల దేహాల్లో చైతన్యాన్ని సృష్టించేది ఇంధ, అంటే ఆహారం అని అర్థం. ఆహారం లేకపోతే మన పని గోవిందో హరి.
0: అంతేగా మరి.
1: అలాగే పెట్రోలు డీజిల్ వంటి ఇంధనాలు లేకపోతే మన కార్లు తిరగవు, విమానాలు ఎగరవు, ఫ్యాక్టరీలు నడవు.
0: కాబట్టి ఇంధనాన్ని పొదుపు చేయాలంటున్నారన్నమాట.
1: అవునమ్మా, అంతేకాదు దుబారా ఖర్చును కూడా తగ్గించాలి అంటున్నారు.
0: ఈ దుబారా ఎందువల్ల జరుగుతుందంటావు? కేవలం ఇంధనాన్ని ఎక్కువగా వాడటం వల్లేనా?
1: అంతేగా మరి.

0: అంటే రహదారులు రోడ్లు చెడిపోవడం వల్ల మన వాహనాలు పెట్రోలు డీజిల్ ఎక్కువగా తాగేస్తున్నాయన్నమాట. అంతేకాకుండా కండిషన్లో లేని ఇంజన్లు, అధిక వేగం, అవసరం లేకపోయినా ఎక్కువగా దీపాలంకరణలు చేయటం వల్ల ఇంధనం దుబారా అవుతుందంటావు. మరి కార్ల వేగం తగ్గిస్తే ఆయిల్ ఖర్చు తగ్గుతుందా?
1: బాగా తగ్గుతుందమ్మా. వేగాన్ని తగ్గించడంతో పాటు ఎప్పటికప్పుడు మన కార్లను మంచి కండిషన్లో ఉంచుకుంటే ఆయిల్ కొరత ఉండదు.
0: నువ్వు అలాగే అంటావులే. కండిషన్ సరిగ్గా లేకపోతే కార్లు నడుపుతారా?
1: నడుపుతున్నారు. అదిగో అటు చూడు.

0: అలా ఆయలు తగలడుతున్నా వాళ్ళకి లెక్కలేదా అన్నయ్య?
1: వాళ్ళకేం లెక్కమ్మా, ఏమీ లెక్కలేదు.
0: మరి ఆయలు తగలబడిపోతే వాళ్లకు నష్టమేగా.
1: నష్టమే మరి, కనుకనే కార్లను జాగ్రత్తగా నడపండి అని హెచ్చరిస్తున్నారు. అయినా వినేది ఎంతమంది?

0: పెద్ద పెద్ద సంస్థలే సరైన చర్యలు తీసుకుని ఇంధనాన్ని పొదుపు చేస్తుంటే మనలాంటి వాళ్ళం మాత్రం ఎందుకు చేయలేం? అయినా ఈ హెచ్చరికలు ఏమాత్రం పనిచేయటం లేదు అని అన్నయ్య.
1: కొంతవరకు చేస్తున్నాయమ్మా. అదిగో వినోటు, ఆ ఇల్లాలు కారు నడుపుతున్న తన భర్తని ఎలా అదుపులో పెడుతున్నదో.
2: ఏమండో మిమ్మల్ని ఎందుకండి అంత స్పీడు? గంటకు 30 మైళ్లకు మించిన వేగం దేనికి? ఫస్ట్ క్లాస్ డ్రైవర్కైనా ప్రమాదం అండి వేగం. ఏమండో మిమ్మల్ని ఎందుకండి అంత స్పీడు? అదేమిటండి మీకు అలవాటిక తప్పదా అండి? క్లచ్ మీద కాలుంటే హెచ్చుగా ఆయిల్ ఖర్చట. గుర్తుందా అండి ఆ హెచ్చరికలు రేడియోలో వచ్చాయి?
1: ఎస్ ఎస్ మై డియర్, ఇక మీదట చూడు డియర్, సేఫ్టీని పాటిస్తా, కన్సంప్షన్ తగ్గిస్తా.
0: అన్నయ్య, వృధాగా ఆయిల్ ఖర్చు పెట్టకుండా ఉంటే సరిపోతుందా? మరి విద్యుత్ శక్తి మాటేమిటి?
1: అందుకే మనలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
0: ఏమని?
1: అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వెయ్యొద్దని. అలా వృధా చేస్తే వ్యవసాయ పారిశ్రామిక విజ్ఞాన రంగాలు కుంటుపడతాయి అని. మరి ఇటీవల మన టీవీ రేడియోల్లో కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు కదా.
0: అవునవును.

0: మరి ఆయిల్తో పాటు విద్యుత్తును కూడా పొదుపుగా వాడుకుంటే సరిపోతుందా?
1: ప్రస్తుతానికైతే సరిపోతుందమ్మా, కానీ ముందు ముందు చాలదు.
0: మరైతే ఏం చేయాలి?
1: ఏం చేయాలంటే ఈ ఆయిలు, బొగ్గు, గ్యాసు, ఇంకా ఈ కట్టెలు, విద్యుత్తు మొదలైన వాటిని మనం పొదుపుగా వాడుకోవటంతో పాటు ఈ బయోగ్యాసు, సౌరశక్తి మొదలైన వాటిని కూడా మనం సంతరించుకోవాలమ్మా.
0: నిజమే అన్నయ్య.

0: సౌరశక్తిని వంట వార్పుకే కాక నీళ్లు తోడటానికి, నీళ్లు కాయటానికి, ఇంకా విద్యుత్ శక్తిని రూపొందించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
1: ఆహా, నీకెట్లా తెలుసు? మీ టీచర్ చెప్పారా?
0: నేను ఆ మధ్య ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్ కు వెళ్ళానుగా, అక్కడ చూసాలి. వీటన్నింటినీ అమలు చేస్తే ఇబ్బంది ఏమీ ఉండదు కదన్నయ్య.
1: నిజమేనమ్మా, ఆ పని చేస్తే మన దేశం సుభిక్షం అవుతుంది. అది ముమ్మాటికి నిజం.

మీరింతవరకు ఎవ్వనిచే జనించు సంగీత రూపకం విన్నారు. రచన శ్రీ ముక్కామల నాగభూషణం, సంగీతం శ్రీకృష్ణమోహన్, గాయనీ గాయకులు ఎన్ శారద, ఎన్ శివలీల, శ్రీమతి ఎస్ రాజ్యలక్ష్మి, శ్రీమతి సిహెచ్ విజయశ్రీ, శ్రీ డివి మోహన్ కృష్ణ, శ్రీ బి విజయ్ కుమార్, శ్రీ ఎన్ బాబు నాజరస్, శ్రీ ఎం శ్రీరామ్ ప్రసాద్. సమర్పణ శ్రీ వై హనుమంతరావు. సహాయం శ్రీమతి కె విజయ్ కుమారి. సాంకేతిక సహకారం శ్రీమతి ఆర్ అఖిలాండేశ్వరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

మహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన పాట విన్నారు. టీవీ రాజు స్వర కల్పనలో, చిత్రం భలే తమ్ముడు.

0: border infrastructure by 400%. Referring to the Vibrant Villages program, the Home Minister said that under the initiative, efforts are being made to prevent migration, create jobs, and ensure 100% implementation of government welfare schemes. Mr. Shah said the government is fencing the over 1,600-kilometer long India-Myanmar border at a cost of 31,000 crore rupees. He stressed the importance of ensuring that information on demographic changes caused by abnormal factors in border areas is communicated from the grassroots to the highest level at the earliest. The Home Minister stated that the government's objectives are to prevent proxy war, illegal infiltration, radicalization, narcotics trafficking, smuggling, drone-related threats, cybercrime, organized crime, and demographic changes, and to make border areas more livable. External Affairs Minister Dr. S. Jaishankar has arrived in Oman after concluding his visit to Kuwait. Upon arrival, the External Affairs Minister was received by Director General, Foreign Ministry of Oman, Sheikh Ahmed Al Maskari. Dr. Jaishankar is currently on an 11-day trip to Qatar, Bahrain, Kuwait, Oman, New York, and Brussels. The National Commission for Women, that is NCW, to reconstituted a high-level expert committee amid growing concerns over irregularities in the rapidly expanding assisted reproductive technology, that is ART, sector. The panel will undertake a comprehensive review of the regulatory framework and concerned laws governing IVF clinics, ART centers, and gamete banks, with a focus on protecting the reproductive rights, dignity, and safety of women. Former judge of the Delhi High Court, Justice Asha Menon, will chair the expert committee. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం. హృదయము మధురమురు బృందగానం వింటారు. రచన శ్రీ వావిలాల స్వామియాజులు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సరస్వతి అష్టకం, నాట్య కలాం ప్రసారమవుతాయి. చింతన కార్యక్రమం 6:30 వింటారు. ఇందులో ఖురాన్ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత షేక్ ఉస్మాన్. 6:35 పొలం పనులు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అధిక వర్షాలు పడ్డ ప్రాంతాలు, పంటల్లో కొన్ని జాగ్రత్తలు, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో నేటి మాట శీర్షికన నటులు శ్రీ కోట శ్రీనివాసరావు జయంతి, ఇంకా రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం, ఆల్బనిజం అవగాహన, డాక్టర్ పి గురుప్రసాద్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 తిరిగి రేపు మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నోకల చినసత్యనారాయణ గానం వింటారు. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. రేపు ఉదయం 10:00 దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి డాక్టర్ గోపిచంద్, పరిచయకర్త ఎన్ మణి. రేపు మధ్యాహ్నం 12:40 హిందీ సినిమా పాటలు వింటారు. 1:30 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరుగుదలతో ఏర్పడుతున్న సవాళ్లు, మారుతున్న అవకాశాలు సంభాషణ వింటారు. పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:30 సంధ్యారాగాలు, సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ విన్యాసం డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, మృదంగ లైవ్ విన్యాసం వింటారు. ఇందులో సంకీర్ణ చాపు తాళం వినవచ్చు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో అపరాలను ఆశించు పురుగులు.

సమగ్ర సస్య రక్షణ. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరిత గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారం అవుతాయి. రేపు రాత్రి 8 గంటలకు తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10 గంటలకు ఆ పాత మధురాలు పాత చిత్ర గీతాలు వినవచ్చు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేర్ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరం వెంబడి ఈదురు గాలులతో కూడిన వాతావరణం నెలకొని ఉండవచ్చునని తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.